శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 101.3 మెగాహెడ్స్పై వివిధ భారతి తెలుగు ఛానల్లో మా ప్రసారాలు ప్రారంభం. ఈరోజు శక సంవత్సరం 1948, ఆస్వియుజ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ నెల 13వ తేదీ మంగళవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58:59. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. ఆసుపత్రులు వివిధ వైద్య సేవలు సౌకర్యాల కోసం వసూలు చేసే ఛార్జీలన్నింటినీ బహిరంగంగా ప్రదర్శించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ రాష్ట ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వం 6 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. కేరళం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను తమిళనాడుకు బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఆయన తమిళనాడు గవర్నర్గాను అదనపు బాధ్యతలు నిర్వర్తించగా తాజాగా పూర్తి బాధ్యతలు అప్పగించింది. సిక్కిం గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్ కేరళంకు బదిలీ అయ్యారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి నుంచి ఆయన నిన్న వర్చువల్ విధానంలో 3,222.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో సోమవారం జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్టంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించింది. బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీకి 1, జనరల్ మహిళలకు 5, అన్రిజర్వ్డ్ కోసం 4 స్థానాలు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట ఎన్నికల కమిషన్ రేపు షెడ్యూల్ విడుదల చేయనుంది. 100 పుర నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా అమ్రాపాలి నియమితులయ్యారు. ఆమెతో పాటు పలువురు ఐఏఎస్లకు ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వడంతో పాటు పలువురికి అదనపు బాధ్యతలు అప్పగించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ట్రస్టు ద్వారా 175 నియోజకవర్గాల్లో 175 దేవాలయాలు నిర్మిస్తామని రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో సోమవారం స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డితో కలిసి పర్యటించారు. 2 కోట్లతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి భూమిపూజ చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:04. వందన భక్తిగీతాల కార్యక్రమాన్ని విందాం. ముందుగా వినాయక చవితి చిత్రం నుంచి ఘంటసాల గారు ఆలపించిన భక్తిగీతం.

0: గణేష్ అనే భక్తిగీతాన్ని విన్న తర్వాత దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల్లో ఈరోజు 3వ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈరోజు మనకు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి ఈ అలంకార విశిష్టతని అర్చక స్వామివారు చెబుతూ ఉండగా విందామా?
1: ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నార్తిని తీర్చేటటువంటి తల్లి అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తున్నది.

ఆదీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తున్నటువంటి జగన్మాత,

మును ప్రసాదించేటటువంటి మాతృమూర్తి, అన్నం పరబ్రహ్మస్వరూపం, అన్నం సర్వజీవరాశులకి ఆధారమైనటువంటిది, అన్నం లేనిదే జీవులకు మనుగడ ఉండదు. అన్నపూర్ణాదేవి యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటి బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నమును వజ్రాలు పొదిగినటువంటి గరిడితో సాక్షాత్తు తన భర్త అయినటువంటి ఈశ్వరునికే భిక్షను అందించేటటువంటి యొక్క అంశం మనం దర్శనం చేసుకోవటం మహాద్భుతమైనటువంటి యొక్క దర్శన స్వరూపం. అటువంటి యొక్క అన్నపూర్ణాదేవిని దుర్గాదేవి స్వరూపంలో మనం దర్శనం చేసుకుంటే అన్నపానాదులకి లోటు ఉండదు, ఎటువంటి భీతి లేకుండా జీవితాంతము కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో క్షుద్బాధలు అనేటటువంటివి లేకుండా ఉంటుంది. ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల పాడి పంటలు సమృద్ధిగా పండి జగత్తు అంతా కూడాను సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పని తెలుస్తున్నది. అటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ.

కపాలాటలకు రవక సరసి రుఖ పున్నాగ చంపక పాలాటలకు రవక కరవీరమల్లిక సుగంధరాజ సుమము కరవీరమల్లిక సుగ

సమయం 6:32. వందన భక్తిగీతాల కార్యక్రమంలో దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో అదేవిధంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈరోజు స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకి దర్శనమిస్తారు. మరి ఆయన్ని స్తుతిస్తూ ఒక మంచి భక్తిగీతాన్ని విందాం.

0: సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిట్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిట్కో గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ,
2: రాష్ట్రంలో ఏదైతే 261,000 టిట్కో ఇళ్ళు అవి ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వచ్చే మార్చి 31కి ఈ 261,000 పూర్తి అయ్యేటట్టుగా అవి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా. అదే విధంగా ఇల్లు కట్టడమే కాదు, అక్కడ ఉండడానికి ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్, బస్సులు, ఆర్టీసీ బస్సులు రావటం పోవటం, అదే విధంగా ఎకనమిక్ గ్రోత్, అక్కడ ఉండేవాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టడం, ఇవన్నీ వచ్చే మార్చి లోపల ఆ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఇస్తామని తెలియజేస్తున్నాను.
1: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో ఢిల్లీలో నిన్న సమావేశమైన మంత్రి, పెరుగుతున్న వాహనాల రద్దీ, రహదారి ప్రమాదాల దృష్ట్యా పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న రహదారిని 6 లేన్లుగా విస్తరించడంతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలకు 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించామని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన 2వ విడతలో భాగంగా 147,000 చేపపిల్లలను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హులకు రాయితీ అందిస్తున్నామని తెలియజేస్తూ,
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పంతో మత్స్య సంపదను సృష్టించే దిశలో భాగంగా అనంతపురం జిల్లాలో దాదాపు 30,00,000 చేప పిల్లల్ని మత్స్యకారుల కుటుంబాల కోసం చెరువులలో వదలడం జరుగుతోంది. దాదాపు 147,000 చేప పిల్లల్ని ఇక్కడ నీటిలో మనం వదిలేసి దాని పెంపకం కార్యక్రమాన్ని దాదాపు 89 కుటుంబాలకి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతోంది. కేంద్రం ఇచ్చినటువంటి సాయంతో దాదాపు 1,00,00,000 చేపల పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే మన జిల్లాకి 30,00,000 దాకా వచ్చాయి. కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా 40,000 నుంచి 60,000 రూపాయలు వాళ్ళ ఆదాయం వచ్చేలాగా ఈ కార్యక్రమం చేపడం జరుగుతోంది.
1: ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డుల్లో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా నిర్వహించిన

0: ఆత్మీయ అభినందన సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొని అధికారులు సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2.5 ఏళ్లలో నూజివీడు మున్సిపాలిటీలో 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
2: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మంత్రి నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2028 చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద 6,700 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో విద్యుత్ కారులో మంటలు చెలరేగి నిన్న సాయంకాలం 4 మృతి చెందగా 1 గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందటం విషాదకరమని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలులో ఉత్తమ పనితీరుకు తెలంగాణలోని నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డులను నిన్న ప్రదానం చేశారు. రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కల్పనలో నారాయణపేట జిల్లా, పరిపాలన సేవలు అందించడంలో నాగర్ కర్నూలు జిల్లా తొలి బహుమతులు సాధించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రియాంక, హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డులను అందుకున్నారు. ఈ పథకం కింద ఎంపికైన 100 జిల్లాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్దం చేసుకోవడం సంతోషకరమని, ప్రణాళికల అమలులో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదం

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: అబ్బబ్బా, ఈ రోజు కూడా జాను లంచ్ వదిలేసింది.
6: ఎప్పుడు ఒకేలాగుంటే మనకే బోర్ కొడుతుంది, తను ఎలా తింటుంది చెప్పు.
5: మరేం చేద్దాం?
6: నువ్వు రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
5: అదే ఎలా?
6: ఏముందో, ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్ లో క్యారెట్, బీట్రూట్, పుదీనా, కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా, అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
5: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
6: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
7: సూపర్ డాడీ, వింటుంటేనే నోరూరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్. నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
8: స్టే హెల్దీ, బీ హ్యాపీ.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరా, చిరాగ్ శెట్టిల జోడి భారత్ తరపున బరిలోకి దిగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా సేవలందిస్తున్న ఓం ప్రకాష్ మాథుర్ను కేరళం నూతన గవర్నర్గా నియమించారు. కేరళం ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. సిక్కిం కొత్త గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. అలాగే ఒడిశా గవర్నర్గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా డాక్టర్ ధాల్ సింగ్ బిసెన్లను రాష్ట్రపతి నియమించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, రాజ్యాంగపు నిర్వహణ మరింత మెరుగుపరిచే దిశగా ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగాయి. రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, సరిహద్దుల దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాడికలైజేషన్, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులపై ప్రధానంగా చర్చిస్తారు. ఉమ్మడి భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో ఆర్థిక సాంకేతిక సహకారం పెంపొందించేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో బిమ్స్టెక్ ఏర్పడింది. ఈ 2 రోజుల సమావేశానికి బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ స్థానంలో హోం వ్యవహారాల సీనియర్ సెక్రటరీ మంజూర్ మెర్షద్ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రాంతీయ భద్రత పటిష్టం చేయడంలో, పరస్పర సమన్వయం పెంచడంలో, భవిష్యత్తులో ఉగ్రవాద కట్టడికి సభ్య దేశాలన్నీ ఒకే తాటిపైకి వచ్చేందుకు ఈ ఉన్నతస్థాయి సమావేశం కీలకమైందిగా భావిస్తున్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఢిల్లీలో నిన్న జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా భారతదేశం స్థిరమైన వృద్ది సాధిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణంలో యువత కొత్త ఆలోచనలు, వినూత్న దృక్పథాలతో చురుగ్గా పాల్గొనాలని, 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో యువత ప్రధాన బలమని గోయల్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో సగటు వయస్సు 30 ఏళ్లలోపే ఉందని, వచ్చే 3 దశాబ్దాల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. దేశ భవిష్యత్తుపై, యువత శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని గోయల్ పిలుపునిచ్చారు. వ్యవసాయ వృద్ధికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారత్లో సంస్థాగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు.

మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్య సౌకర్యాలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లాహోల్ స్పితి గిరిజన జిల్లాలో కిలాంగ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, హిమాలయ ప్రాంతాల్లో ఆరోగ్య సవాళ్లను, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన సిబ్బంది ఆరోగ్యంపై వాతావరణ ప్రభావాలు అధ్యయనం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని నడ్డా పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, భద్రతా సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటులో ఐసీఎంఆర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్య సహకారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు పాల్గొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ సౌత్ ఏషియన్ టెక్స్ట్ అండ్ ప్రాక్టీసెస్ ప్రదర్శన ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని నాగరికత దృక్పథం ద్వారా నిరాయమత అన్వేషిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. వైద్యులు, సర్జన్లు, హకీంలు, సన్యాసులు, మూలిక నిపుణులు అందించిన సేవలు గుర్తించి వారి జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ విజ్ఞానం సమకాలీన పరిశోధనలకు విలువైన దృక్పథాలు అందిస్తుందని, విశ్వసనీయ పరిశోధనలతో కొత్త అవకాశాలు గుర్తిస్తుందన్నారు. మన ప్రాచీన వైద్య విధానాలు, గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ సాంస్కృతిక వారసత్వం కాపాడుకుంటూనే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ను 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకం ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. రిటైరర్లకు 5,000 అందే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 5,000 ఎందుకు ఉంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని ఎస్టీ మెహతా బెదిరించారు. ఈ కేసు విచారణ అక్టోబర్ 27 కోర్టు వాయిదా వేసింది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కింగ్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు పశ్చిమంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచలు విరిగిపడడంతో బుద్ది గండకి నది ప్రవాహం అడ్డుపడి దిగువ ప్రాంతాల్లో వరదలతో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 321 మందిని అధికారులు రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. ఈశాన్య భారత్, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్1 ఒలింపిక్ ఛాంపియన్ అన్ సే యంగ్తో సింధు తలపడుతుంది. ఈ టోర్నమెంట్లో తన్వి శర్మ, చలిహా, దేవికా సెహాగ్, ఉన్నతి హుడా కూడా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ చిరాగ్ జోడి ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి

0: మా వ్యసం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరా, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్.
2: గుడ్ మార్నింగ్.
3: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
3: చెప్పండి.
4: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి?
5: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
6: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసైంది.

హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. 7:16 దాటి 36 సెకండ్స్ అయిపోయింది. వెల్కమ్ టు కాఫీ టైమ్. ముందుగా అందరికీ కూడా దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మరి దసరా పండుగ చక్కగా జరుపుకోండి అందరూ కూడా. మరి ఈ రోజు 3వ రోజు కదా. మరి ఈ రోజు మనం అమ్మవారిని ఏ రూపంలో మనం దర్శించుకుంటున్నామంటే అన్నపూర్ణాదేవి అలంకారంలో అన్నమాట. చేతిలో బంగారు గరిటెతో సమస్త జీవులకి ఆకలి తీర్చే తల్లిగా ఆ దేవిని మనం కొలుస్తాం. మరి ఇదే విధంగా ఉత్తరాది సంప్రదాయంలో కూడా వాళ్ళు ఒక అమ్మవారి రూపాన్ని పూజిస్తూ ఉంటారు. మరి ఎవరు ఆ అమ్మవారు తెలుసుకుందాం. మరి మీ అందరినీ అలర్చేందుకు వచ్చేసాను, నేను మీ ఆర్జే చందనాని. మరి ఈ కాఫీ టైంలో ఒక మంచి పాటతో మనం అలా మొదలు పెట్టేద్దాం. లెజెండ్ చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

లెజెండ్ నుంచి పాట వినేశారు కదా కాఫీ టైంలో మనమున్నాం. మరి ఈరోజు నేను ఇందాక చెప్పినట్లుగా మనమైతే అన్నపూర్ణాదేవిని భక్తితో అలా మనం పూజిస్తూ ఉంటాం. మరి అదేవిధంగా ఉత్తరాది నవదుర్గ సాంప్రదాయం ప్రకారం నవరాత్రుల్లో 3వ రోజైన ఈరోజు వాళ్ళు ఏ అమ్మవారిని పూజిస్తారు, ఏ విధంగా కొలుస్తారు అని అంటే శ్రీ చంద్రఘంటాదేవి అమ్మవారి రూపంలో వాళ్ళు అమ్మవారిని పూజిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ అమ్మవారు చూసేందుకు ఏ విధంగా ఉంటారు అని అంటే నుదుటిపైన గంట ఆకారంలో, అంటే అర్ధచంద్రుని ఆకారంలో మనకి ఆవిడికి తిలకం కనబడడం, ఆ తర్వాత అలా మనకి ఆవిడ దర్శనం ఇవ్వడం, సింహవాహినిగా దర్శనమిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ అమ్మవారు దేనికి ప్రతీతి అని అంటే ధైర్యానికి, శక్తికి ప్రతీకగా నిలుస్తారు. మరి ఇదే విధంగా మాట్లాడుకుంటే శివపార్వతుల వివాహానికి సంబంధించిన సాంప్రదాయ కథల్లో కూడా ఈ అమ్మవారి దివ్య రూపం మనకి చక్కగా వర్ణించబడి ఉండుంటుందన్నమాట. మరి ఈ రూపం నుంచి, అంటే చంద్రఘంటాదేవి అమ్మవారి రూపం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా నిలబడగలగాలి. కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండి కాసేపు అలా ఆలోచించే టైం మనకి మనం ఇచ్చుకోవాలన్నమాట. ఓటమి ఎదురైనా సరే మళ్ళీ ప్రయత్నించడం నేర్చుకోవాలి. అదేవిధంగా ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి, ప్రశాంతమైన మనసు సరైన దారిని చూపిస్తుంది కాబట్టి, ఎటువైపు మనం అడుగులు వేస్తున్నామో మనం ఒకసారి ఆలోచించి అడుగు వేస్తూ కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అని ఈ చంద్రఘంటాదేవి అమ్మవారి రూపం మనకి చెప్పే ఒక మంచి పాఠం అన్నమాట. మరి అదే విషయం తెలుసుకున్నారు కదా చంద్రఘంట అమ్మవారి గురించి. మరి అదేవిధంగా అన్నపూర్ణాదేవి గురించి కూడా నేను మాట్లాడతాను. మళ్ళీ ఈలోపు ఒక మంచి పాట మీకోసం వస్తుంది సుశీల గారి వాయిస్లో, వింటూ స్టే ట్యూన్డ్.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: మంచి భక్తి గీతం అలా వినేశాం కదా. మరి అటు చంద్రఘంటాదేవిని, ఇలా అన్నపూర్ణాదేవిని, ఇద్దరిని మనం అలా భక్తితో ఒక మంచి పాటతో అలా స్తుతి చేసాం. మరి ఈరోజు మరి స్పెషల్ డేస్ ఏంటో తెలుసుకుందామా. మరి ఈరోజు ఇంటర్నేషనల్ సివిలిటీ ఫర్ ది గర్ల్ చైల్డ్ డే అనమాట, అంటే బాలికల గౌరవ దినోత్సవం అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 13నే ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది 2020లో లూయిజా అకైసో అనే ఒక వ్యక్తి స్టార్ట్ చేశారు. మరి ఎందుకోసం ఈ డే అనేది స్టార్ట్ చేయబడింది అని అంటే, బాలికలకు గౌరవం, స్వేచ్ఛ, సమాన అవకాశాలు కల్పించాలి, అంటే ప్రతి ఒక్క బాలికలు కూడా తమ స్వేచ్ఛ హక్కు అనేది ఉండాలి అనే ఉద్దేశంతో అనమాట. మరి బాలికలు అంటే తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛ

స్వేచ్ఛగా వ్యక్తపరచడం, నిర్ణయాలు తీసుకోవటం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళ హక్కే. ప్రతి ఒక్క అమ్మాయిని కూడా మనం స్వేచ్ఛగా తన మనసులో ఉన్నది చెప్పనివ్వాలన్నమాట. అప్పుడే వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనకి తెలుస్తాయి. అలా ప్రతి బాలిక గౌరవంగా ఎదిగి తన కలలను సాకారం చేసుకోవాలి అంటే సమాజాన్ని అంత అందంగా నిర్మించుకోవాలి అనే ఒక సందేశం మనకి ఈ డే అనేది ఇస్తుందన్నమాట. సో అది విషయం. అండ్ ఇది ఇవాళ ఇంటర్నేషనల్ సివిలిటీ ఫర్ ది గర్ల్ చైల్డ్ డే, బాలిక గౌరవ దినోత్సవం. మరి ఇంకా మాట్లాడుకుందాం, ఇంకొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి అండ్ మనకి చాలా ఇంపార్టెంట్ డేస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. మరి ఇప్పుడైతే మీకోసం దేవీపుత్రుడు సినిమా నుంచి మంచి పాట బాలుగారు చిత్ర గారు పాడగా వినేసేయండి.

0: మంచి మెలడీసో గల వినేశారు కదా, కాఫీ టైంలో మనమున్నాం. మరి ఈరోజు అంతర్జాతీయ విపత్తుల ప్రమాద నివారణ దినోత్సవం అన్నమాట, ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. మరి ఈ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, ముఖ్యంగా మనకి ప్రకృతి వైపరీత్యాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి కదా, అంటే వరదలు, తుఫాన్లు, భూకంపాలు, సునామీ, అలాగే ల్యాండ్ స్లైడ్స్, రీసెంట్గా చూస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి, అండ్ అదేవిధంగా మనకి సునామీ వస్తాయి. ఇంకా ఇలా మనం మాట్లాడుకుంటే కొన్ని చోట్ల కరువు ఏర్పడడం, కొన్ని చోట్ల అడవి మొత్తం ఇలా ఫైర్ రావడం, అడవిలో మంటలు ఇలా కొన్ని చోట్ల విరిగిపడడం, ల్యాండ్ స్లైడ్స్ లాంటివి, ఇలా రకరకాలవి మనకి న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి కదా. మరి వీటి నుంచి మనల్ని మనం కాపాడుకొని ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్స్ని ఎంతవరకు తగ్గించే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే అనమాట. సో 1989లో ఈ డే అనేది స్టార్ట్ చేశారు ఐక్యరాజ్య సమితి వాళ్ళు. అయితే మరి విపత్తులపై అవగాహన పెంచడం, ఇలా ఇలాంటి విపత్తులు ఉంటాయి చూసారా మనకి, సహజంగా ఏర్పడే ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ కూడా వీటిపైన మనకి అవగాహన కల్పించడం, అదేవిధంగా వాటి వల్ల మనకి ప్రాణ నష్టం జరుగుతుంది కొన్ని చోట్ల, ఆస్తి నష్టం జరుగుతుంది ఇంకొన్ని చోట్ల, మరి వీటిని తగ్గించే ప్రయత్నం చేయడం. అంటే ఇవి తగ్గించే ప్రయత్నం ఎలా చేస్తారు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలిగితేనే చేయగలరు. సడన్గా ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటివి ఏమైనా వస్తే చెప్పలేం కానీ, మనకి ప్రమాద హెచ్చరికలు అనేవి వాతావరణం నుంచి, శాఖ నుంచి మనకి లభిస్తూనే ఉంటాయి కదా ఎప్పటికప్పుడు. వాటి వల్ల మనం ముందుగానే తెలుసుకొని మనం సేఫ్ ప్లేస్లోకి మనం రీచ్ అవ్వగలిగితే ఇట్లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి కొంతవరకైనా మనం రిడెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో అది మనకి గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే. అండ్ మరి దీనికోసం ఒక్కొక్క థీమ్తో ప్రతి ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరి ఈ 2026లో ఏంటి ఆ థీమ్ అంటే, రిజిలియన్స్ స్టార్ట్స్ ఎట్ హోమ్, అంటే విపత్తుల్ని తట్టుకునే సామర్థ్యం మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి అని గుర్తు చేయడం అనమాట. సో మన ఇళ్లలోనే అత్యవసర ప్రణాళికలు అనేవి మనం ఏర్పాటు చేసుకొని, సిద్ధం చేసుకొని అలా అలర్ట్గా ఉండగలగాలి ఎప్పటికప్పుడు. సో అలా ఉండగలిగితేనే మనం ఈ యొక్క విపత్తులన్నిటి నుంచి రక్షించుకోబడతాం మనల్ని మనం అట్లీస్ట్. సో మనం ముఖ్యంగా ఇది ఎవరికి బాగా వర్తిస్తుందంటే, పోర్ట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే నదీ తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ, ఇలా కొంచెం లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉండాలన్నమాట. సో అట్లా మీ వాళ్ళల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసేయండి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం ఇంకొన్ని స్పెషల్ డేస్. ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి పాట వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: PCPNDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో కాఫీ టైం చందనతో కలిసి. మరి ఈరోజు ఇంకొక స్పెషల్ డే ఉంది. మన లైఫ్లో ఎప్పుడు మనకి సక్సెస్ వస్తుందా అంటే చెప్పలేం. ఎప్పుడూ సక్సెస్ రాదు, అలా అని ఎప్పుడు ఫెయిల్యూర్లోనే మనం ఉండిపోం. కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాము అనేది మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. మరి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ఫెయిల్యూర్ అనమాట. ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం అంతర్జాతీయ వైఫల్య దినోత్సవం. సో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 13న ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ డే ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఫిన్లాండ్లో 2010లో స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ డే కూడా చేయాలి అని చెప్పి ఫిన్లాండ్ వారు ఎవరైతే ఉంటారో అక్కడ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళు ఈ డే అనేది స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. మరి మనం చాలామంది గమనిస్తే గనక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనో లేకపోతే స్కూల్లో పెట్టే చిన్నపిల్లల నుంచి చూస్తూ ఉంటే గనక టీచర్ పెట్టే స్లిప్ టెస్ట్ దగ్గర నుంచి మొదలు మనకి జరిగే కామన్ ఎగ్జామ్స్ వరకు కూడా లేకపోతే ఇంకేమైనా రకరకాల టెస్టులు ఏవైనా సరే అండ్ అంతేకాదు లైఫ్ మనకి పెట్టే పరీక్ష అయినా సరే ఏదైనా సరే మరి అటువంటి పరీక్షలో మనం వైఫల్యం పొందామని చెప్పి బాధపడ్డం భయపడ్డం ఇలాంటివే చేస్తూ ఉంటే కనుక మనం ఎప్పుడూ వెనకపడిపోయి ఉంటాం అండ్ ముందడుగు వేయలేం కూడా. సో అలా ముందడుగు వేయాలి అని అంటే భయపడకుండా కొత్త ప్రయత్నాలు ఏవి చేయకుండా ఈ వెనకడుగు వేయడాన్ని తగ్గించుకునే ప్రయత్నం ముందు చేయాలి. అంటే ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది ముందు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని వాటిని క్లియర్ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ మనం ఫస్ట్ కరెక్ట్ ప్లేస్ రీచ్ అవ్వాలి అండ్ ఆ తర్వాత ఒక్కొక్క అడుగు ముందడుగు మనం ఆటోమేటిక్గా వేయగలుగుతాం అనమాట. మరి ఇలా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఇంటర్నేషనల్ డే ఫర్ ఫెయిల్యూర్ ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకా మాట్లాడుకుంటే మన బ్రెయిన్ మనకి మన శరీరంలోనే ఒక చక్కని అవయవం అని చెప్పుకోవాలి కదా. మరి ఈ బ్రెయిన్ని మనం ఎలా ట్రైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, అదే నేషనల్ ట్రైన్ యువర్ బ్రెయిన్ డే అనమాట. అంటే మీ మెదడుకు పదును పెట్టండి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే. సో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 13నే ఈ డే అనేది మనం సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు అంటే మన మెదడు చురుగ్గా ఉండాలి అండ్ అదేవిధంగా మనకి జ్ఞాపక శక్తి అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, మన ఆలోచన విధానాల్లో మార్పు వచ్చి నైపుణ్యం పెంపొందించాలి. ఇవన్నీ జరగాలి అని అంటే ఏం చేయాలి, మనం మన బ్రెయిన్ని మంచి వైపు ట్రైన్ చేయాలి. మరి అలా ట్రైన్ అవ్వాలంటే మనకి యూజ్ అయ్యేవి ఏంటి అని అంటే మనకి మన చుట్టూ ఉన్న వాతావరణం, మన చుట్టూ ఉన్న మనుషులు ఒకవైపు అయితే మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఆడుకునే ఆటలు, సరదాగా పాడుకునే పాటలు, అలాగే మనం ఆడే గేమ్స్ కూడా, అంటే పజిల్ గేమ్స్, పొడుపు కథలు ఇలాంటి గేమ్స్ రకరకాల ఆడుతూ ఉంటారు కదా. అండ్ ఇట్లా పిల్లలకైతే సుడోకో అని ఇలా రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా, వీటి వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోయే ప్రయత్నం జరుగుతూ ఉంటుందన్నమాట ఇన్నర్గా. సో దానివల్ల ఏమవుతుంది, మన మెదడుకి ఒక రకమైన సవాలు విసిరినట్టు ఈ ఆటల వల్ల, పాటల వల్ల, వీటి వల్ల. అప్పుడు ఏమవుతుంది, కొత్త కొత్త విషయాలు మన బ్రెయిన్ అప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు బుక్స్ రీడింగ్ చేయడం అండ్ మనం కొత్త ఆటని నేర్చుకోవడం, కొత్త విషయాన్ని తెలుసుకోవడం, ఇలా

ఎప్పటికప్పుడు ఒక కొత్త ధనాన్ని మన బ్రెయిన్కి ఇస్తూ ఉండాలన్నమాట. అలా మనం ఈ డేని మనం దేనికి చేసుకుంటున్నామంటే మన బ్రెయిన్ని అలా మనమే ట్రైన్ చేసుకోవాలన్నమాట కొత్త ధనం వైపు. అందుకోసమే మనకి ఈ డే అనేది గుర్తు చేశారు. మన బ్రెయిన్ని మనం ఎలా ట్రైన్ చేస్తే అది మనల్ని అలాగా డ్రైవ్ చేస్తుంది. సో మనం దాని డ్రైవ్లో కరెక్ట్గా వెళ్ళాలి అని అంటే మనం కూడా దాన్ని కరెక్ట్కి కరెక్ట్ ట్రైనింగ్ దానికి ఇవ్వాలి. అది విషయం. మరి ఇంకా మాట్లాడుకుందాం ఇంకొన్ని విషయాలు ఈ కాఫీ టైంలో. ఇప్పుడైతే ఇంకొక మంచి సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ వినండి చాలా జాగ్రత్తగా. ఒక స్టూడెంట్ కరెక్ట్గా ట్రైన్ అయితే ఎలా ఉంటాడు, పక్కోడిని చూసి ట్రైన్ అవ్వాలనుకుంటే ఎలా ఉంటాడు. మరి ఈ సాంగ్లో తెలుస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్.

అలా పక్కనోడిని ఫాలో అయితే ఎప్పటికైనా మనం భయపడాల్సిందే. మనం ఫెయిల్ అవుతామేమో ఒకవేళ వాళ్ళు కరెక్ట్ రూట్లో వెళ్ళకపోతే అని. మరి ఈ విషయాన్నే మనకి గుర్తు చేస్తూ ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, అదే నేషనల్ ఫేస్ యువర్ ఫియర్స్ డే. ఫియర్ అనగానే మనకి అనిపించేది రకరకాల ఫియర్స్ ఉంటాయి కదా. ఒక్కొక్కళ్ళకి ఎగ్జామ్ అంటే భయం, ఒక్కొక్కళ్ళకి ఎత్తైన కొండలు అంటే భయం, ఒక్కొక్కళ్ళకి నదులు సముద్రాలు అంటే భయం. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భయం అనేది ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి విషపూరితమైన కీటకాలు, సర్పాలు ఇలాంటివి. సో ఒక్కొక్కళ్ళకి రకరకాల భయం ఉంటుంది. కానీ ఈ భయాన్ని ఎదుర్కోవాలి అంటే మనం ధైర్యంగా ముందడుగు వేయగలగాలి. సో ఎటువంటి భయమైనా సరే మనం దాన్ని పక్కకి నెట్టి ముందడుగు వేయాలి. కొంతమందికి స్టేజ్ మీద మాట్లాడడం చాలా భయంగా ఉంటుంది. 10 మంది నన్ను చూసినప్పుడు ఏమనుకుంటారో, ఒకవేళ నేను తప్పులు మాట్లాడితే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, ఇలాంటి భయాలు ఇంకొంతమందిలో ఉంటాయి. మరి ఇలాంటి భయాలన్నిటినీ ఎదుర్కోవాలి అని అంటే మనం దాన్ని పట్టించుకోవడం మానేయాలి. అంటే ఎవరేమనుకుంటారు అనే పాయింట్ని పక్కకు పెట్టేసేయాలి. అప్పుడే మనం ఏ ఒక్క భయము లేకుండా ధైర్యంగా మనం చేస్తున్న ఆ పనిని కరెక్ట్గా చేయగలుగుతాం. మరి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ స్పెషల్ డే అనమాట, నేషనల్ ఫేస్ యువర్ ఫియర్స్ డే. మరి ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా నేను ఇంత తర్వాత షేర్ చేస్తాను. మరి ఇలా కాఫీ టైంకి ఎండింగ్ ఇచ్చేద్దాం. మరి ఈరోజు మనందరి ఫేవరెట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పూజా హెగ్డే బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మరి తను నటించిన ఒక మంచి సినిమాలోంచి సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా?

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డుల్లో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ అభినందన సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొని అధికారులు సిబ్బందిని సన్మానించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన రెండో విడతలో భాగంగా 147,000 చేపపిల్లలను నిన్న విడుదల చేశారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మంత్రి నిన్న భూమిపూజ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా లాజిస్టిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి కోరారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాంకర్ సీఎండీ అజిత్ కుమార్ పాండాతో జమ్మూకాశ్మీర్లో ఆయన నిన్న సమావేశమై మచిలీపట్నం పోర్టు ప్రాంతంలో లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడ పశ్చిమ బైపాస్లో విద్యుత్ కారులో మంటలు చెలరేగి నిన్న సాయంకాలం 4 మృతి చెందగా 1 గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషనర్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయింది అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకే తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

8:09:19 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఇంట్రో ఇచ్చేసాం గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో బయట మార్కెట్ రేట్స్తో పాటు ఒక మంచి విషయాన్ని నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఈలోపు అయితే ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మరి ఈ స్మాల్ బ్రేక్ తర్వాత మంచి సాంగ్ అలా స్టార్ట్ అయిపోతుంది మీకోసం. మరి వింటూ స్టే ట్యూన్.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: क्या आपको

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. గుడ్ మార్నింగ్. విజయవాడలో మనమున్నాం కదా. మరి మార్కెట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, బయట పెట్రోల్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయి అని అంటే, ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి 117.73 రూపాయలు ఉందన్నమాట. అలాగే ఒక లీటర్ డీజిల్ వచ్చి 104.52 రూపాయలు. మరి ఇవైతే పెట్రోల్ డీజిల్ రేట్స్ అన్నమాట. మరి బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఒక మంచి సాంగ్ వస్తుంది మీకోసం, వింటూ స్టే ట్యూన్.

ఎస్ రాజా సాబ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నాం. మరి ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా బంగారం ధర 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము వచ్చి 14,967 రూపాయలు ఉందన్నమాట. 24 క్యారెట్ల బంగారం, మరి 22 క్యారెట్ల బంగారం అయితే 1 గ్రాము ధర 13,719 రూపాయలు. అలాగే 18 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,225 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇలా బంగారం ధరలు అయితే ఉన్నాయి, మరి వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి? వెండి ధర విషయానికి వస్తే 1 గ్రాము వెండి 244.90 రూపాయలు, మరి 1 కిలో వెండి వచ్చి 244,900 రూపాయలు అన్నమాట. ఇక ప్లాటినం విషయానికి వస్తే 1 గ్రాము ప్లాటినం ధర 5,233 రూపాయలు. అలాగే 10 గ్రాముల ప్లాటినం ధర 52,330 రూపాయలు అన్నమాట. సో అది విషయం మరి తెలుసుకున్నారు కదా మార్కెట్ రేట్స్ అయితే. మరి ఈ రోజు ఏం తెలుసుకుందాం, మరి ఇందాకే కాఫీ టైంలో నేను ఒక డే గురించి షేర్ చేశాను కదా, ఫేస్ యువర్ ఫియర్స్ డే అని. సో మనం ఎప్పుడూ కూడా మన ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంద్రకీలాద్రి పైన ఉన్న అమ్మవారి అలంకారాన్ని మనం గుర్తు చేసుకుందాం. అన్నపూర్ణాదేవి చూడడానికి ఎంత శాంతమూర్తిగా శాంత స్వరూపిణిగా ఉంటుందో కదా, మరి ఆమెను చూడగానే మన మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అలా నిండిపోతుంది. కానీ ఆవిడ మనకిచ్చే ఇది ఏంటి అని అంటే, బ్లెస్సింగ్ ఏంటి అని అంటే, ఆవిడ కరుణ, ఆవిడ యొక్క ఇది మనకి ఎప్పుడూ అలా ఉండిపోతూ ఉంటుంది కదా. మరి అలా మన మనసు కూడా ఎప్పుడు అన్నపూర్ణాదేవిలాగా కరుణతో నిండి ఉండాలి. కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మహిషాసుర మర్దినిలాగా ధైర్యంగా నిలబడాలి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా అలాంటిది అన్నమాట. మనకి సమస్యలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, మనం అలాంటి సందర్భాల్లో మనలోని భయాల్ని ఎలా అధిగమించాలి, అప్పుడు మన మంచితనం కోల్పోకుండా అవసరమైనప్పుడు ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈలోపు ఒక మంచి సాంగ్ కోసం రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: బా, ఈ రోజు కూడా జాను లంచ్ వదిలేసింది.
1: ఎప్పుడు ఒకేలాగుంటే మనకే బోర్ కొడుతుంది, తను ఎలా తింటుంది చెప్పు.
0: మరేం చేద్దాం,
1: నువ్వు రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
0: అదే ఎలా?
1: ఏముందోయ్, ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్ లో క్యారెట్ బీట్రూట్ పుదీనా కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
0: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
1: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
2: సూపర్ డాడీ, వింటుంటేనే నోరూరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్. నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
3: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసు, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మీల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బీ హ్యాపీ.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్

0: ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

నువ్వు వస్తానంటే నేను వద్దంటే అనించి సాంగ్ అయితే వినేశారు గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం ఉన్నాం. మరి ఇందాక నేను అన్నట్లు మన మనసు ఎప్పుడు కూడా అన్నపూర్ణాదేవిలాగా కరుణతో నిండిపోయి ఉండాలి. కానీ సమస్య ఎదురైనప్పుడు మాత్రం మహిషాసుర మర్దినిలాగా ధైర్యంగా నిలబడగలగాలి. మరి అలా చేయాలి అని అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మన మనసులో భయాన్ని పక్కకి నేటేయాలన్నమాట. మరి అన్నపూర్ణాదేవిని మనం అన్నం మనకి ప్రసాదించే ఒక తల్లిగా, ఆకలి తీర్చే కరుణామూర్తిగా భావిస్తూ ఉంటాం కదా. మరి అలాగా ఆమె రూపం మనకు దయని, సహనాన్ని, ఇతరుల పట్ల ప్రేమని ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. మరి అలా మన లైఫ్లో కూడా ఎదుటివారి బాధను అర్థం చేసుకోవడం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, వీలైనంత వరకు ఎవరి మనసును నొప్పించకుండా ఉండటం, ఇవే మనం నేర్చుకోగలిగిన లక్షణాలు, గొప్ప లక్షణాలు. కానీ ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటది, మంచిగా ఉండడం అంటే ప్రతి అన్యాయాన్ని మౌనంగా భరించడం కాదు. అంటే ఎదుటి వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా దాన్ని సైలెంట్గా భరించడం కాదు. ఎదుటివారిని అర్థం చేసుకోవడం అంటే మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకోవడము కాదు. అది విషయం. ఈ విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మన పురాణాల్లో ఈ అమ్మవారి రూపాల్లో అన్నపూర్ణాదేవి లాంటి శాంతమూర్తులు ఉన్నారు, మహిషాసుర మర్దిని లాంటి ఉగ్రరూపాలు ఉన్నాయన్నమాట అవతారాలు. ఈ అవతారాల గురించి మాట్లాడితే మహిషాసుర మర్దిని రూపం మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే ధర్మాన్ని కాపాడడానికి, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన శక్తికి ప్రతీకగా నిలిచే రూపం ఈ మహిషాసుర మర్దిని అమ్మవారి రూపం. మరి ఈ రూపం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? సమస్య వచ్చినప్పుడు భయంతో వెనక్కి తగ్గకుండా దాన్ని ఎదుర్కొనే ధైర్యం మనలో మనం పెంచుకోగలగాలి. ప్రతిసారి కూడా కోపంతో సమాధానం చెప్పక్కర్లా ప్రతి విషయంలో కూడా. అలా అని చెప్పి ప్రతిసారి మౌనంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఓర్పుగా ఉండాలి, ఎప్పుడు అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి, ఎప్పుడు సరైన గట్టి నిర్ణయం తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటిపైన మనకి మనకే ఒక విచక్షణ అనేది ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనల్ని ఎవరైనా బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో మనం కొన్నిసార్లు ఇష్టం లేని పని కూడా అంగీకరించి చేస్తూ ఉంటాం కదా. ఎదుటివారు ఏమనుకుంటారు అని చెప్పి మన అభిప్రాయాన్ని కూడా కొన్నిసార్లు చెప్పలేకపోతూ ఉంటాం. అంటే మనం వర్క్ చేసే ప్రదేశంలో అయినా, మన ఇంట్లో అయినా, ఫ్యామిలీలో అయినా, ఫ్రెండ్స్లో అయినా, లేకపోతే బంధువుల మధ్య అయినా, లేకపోతే మనకన్నా పెద్దవాళ్లతో అయినా, మనకన్నా చిన్నపిల్లలతో అయినా, వాళ్ళు చిన్నపిల్లలు అంటే అమ్మో పిల్లలకి ఎందుకులే ఇప్పుడు చెప్పడం, హట్ అవుతారేమో చిన్న చిన్న విషయాలకే అని చెప్పి ఇలా ఏవో ఒకటి ఎవరో ఒకరు ఇలా మనం చాలా విషయాల్లో మన ఇష్టం అలా పక్కకు పెట్టి ఆ వాళ్ళు చెప్పారు కదా మనం చేయకపోతే బాగోదులే అన్నట్లుగా కొన్ని చేస్తూ ఉంటాం. కానీ అక్కడే మనం మన హద్దుని దాటుతూ ఉన్నా సరే కొన్నిసార్లు మౌనంగా ఉంటున్న స్థితికి కూడా వెళ్ళిపోతాం అన్నమాట. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన మంచితనం వల్ల ఎదుటివారికి సంతోషం కలుగుతోంది, మన మనశ్శాంతికి పూర్తిగా అలా దెబ్బతినే స్థితి కూడా వస్తుంది. నిజంగా మనం చేస్తున్న పని కరెక్టేనా? ఆలోచించాలి. సో ఇంకా మాట్లాడుకుందాం ఇలా ఫేస్ యువర్ ఫియర్స్ గురించి. ఇంకా ఈలోపు అయితే మీకోసం ఇంకో మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: బదరా
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
0: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసుమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది.
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: एसीपी एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है.
2: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
3: विंटनारो विविध भारती FM 101.3.

వింటున్నారు వివిధ భారతి 101.3లో గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా, మనం సమయం ఉన్నప్పుడు మనకి చక్కగా అన్నపూర్ణాదేవిలాగా ఎలా ఉండాలి, అలాగే కష్టం వచ్చినప్పుడు మహిషాసురమర్దినిలాగా అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఇందాక నేను అన్నట్లు మనసు ఎప్పుడైతే దెబ్బతింటుందో, అంటే ఎప్పుడైతే మనం మన ఇష్టం లేకపోయినా ఎదుటి వాళ్ళ మాటలు వింటూ లేకపోతే వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ, అప్పుడు మన మనసు మనకి తెలిసిపోతుంది కదా, అప్ప ఇది నేను కాదు, ఇది నేను చేయాల్సింది కాదు, అయ్యో నేను నో చెప్పేసి ఉండాల్సింది ముందుగానే, అప్ప ఎందుకబ్బా ఈ పని ఇప్పుడు చేస్తున్నా, నేను అనవసరంగా చేస్తున్నానేమో, ఇలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది కదా. మరి అట్లాంటి పరిస్థితిని మార్చుకోవాల్సిన అవసరం మన చేతుల్లోనే ఉంటుంది. ఎలాగా అని అంటే, మనం ఎదుటివారికి గౌరవంగా చెప్పే సందర్భాలు కొన్ని ఉంటాయి, ప్రశాంతంగా కూర్చోబెట్టి చెప్పే సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్నిసార్లు స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు అంటారు సార్, అలా స్పష్టంగా చెప్పే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఇలా మీ సందర్భాన్ని బట్టి మీరు, మీకు ఈ పని ఇష్టం లేదు అనుకోండి, ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్పండి, లేకపోతే మీరు చేస్తున్న పని తప్పేమో అని మీకు అనిపించింది అనుకోండి, అవతల వాళ్ళు చెప్పినా లేకపోతే చేయాల్సి వచ్చినా, ఈ పని సరైనది కాదు, లేకపోతే ఇది సరైనది కాదు, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పి వాళ్ళకి చెప్పేయండి. అండ్ ఇంకొకటి, ఈ ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి, ఈ విషయంలో నా నిర్ణయం ఇంతే, నేను ఇట్లానే ఉంటా అన్నట్లుగా కొన్ని స్పష్టంగా చెప్పేయాల్సి వస్తుంది, ఇది నా ఒపీనియన్ అన్నట్లు. సో అలాంటి విషయాల్లో కూడా మీ ఒపీనియన్స్ని మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి, అప్పుడే భయాన్ని ఎదుర్కోగలుగుతారు. అసలు భయాన్ని ఎదుర్కోవడం అంటే ఏంటి, భయం లేకపోవడమా? కాదు, భయం ఉన్నప్పటికీ కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోగలగడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి చూడండి, ఒక కొత్త జాబ్ ట్రై చేస్తే, అమ్మో ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను కరెక్ట్గా ఆన్సర్ చేయకపోతే వీళ్ళు నన్ను తీసేస్తారు, సెలెక్ట్ చేయరు, ఇలాంటి భయాలు కొన్ని ఉంటాయి. కొంతమందికి స్టేజ్ మీద ఉన్నప్పుడు తప్పులు చెప్పేస్తామేమో అన్న భయం, మనకు అసలు సమస్య ఎవరికైనా సరే చెప్పాలి అని అంటే ఏమనుకుంటారో అన్న భయం ఇంకొంతమందిలో ఉంటుంది. మరి ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక భయం ఉంటుంది కదా, మరి ఆ భయాన్ని ఒక్కరోజులో పూర్తిగా తొలగించేయగలమా? అస్సలు అది అయ్యే పనే కాదు. మరి దానికోసం మనం ఏం చేయాలి అంటే, చిన్న చిన్న అడుగులు వేస్తూ అధిగమించాలి. దాంట్లో ఒక భాగమే మీరు ఇందాకనే అన్నట్లుగా గౌరవంగా చెప్పే సందర్భాల్లో, అలాగే ప్రశాంతంగా కూర్చోబెట్టి చెప్పే సందర్భాలు, స్పష్టంగా చెప్పగలిగిన సందర్భాలు, ఇలా సందర్భాన్ని బట్టి మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితత్వంగా చెప్పగలిగితే అదే మీ ఫస్ట్ స్టెప్ అన్నమాట, మీ యొక్క భయాన్ని తొలగించే ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే మీరు అలా చెప్తారో అవతల వాళ్ళల్లో కూడా ఓ నిజమే కదా అని ఒక థాట్ అనేది వస్తుంది. అండ్ ఇలాగా మనలో అన్నపూర్ణాదేవి వంటి కరుణ ఉండాలి, మహిషాసురమర్దిని వంటి ధైర్యం కూడా ఉండాలి, మన మాటల్లో అన్నపూర్ణాదేవి లాంటి మృదుత్వము ఉండాలి, మన నిర్ణయాల్లో మహిషాసురమర్దిని చేసిన సంహారం లాంటి స్పష్టత ఉండాలి. అలాగా మనం ఇతరులతో సహాయం చేయాలి, కానీ మన అవసరాలను కూడా మనం

గుర్తుంచుకోవాలి. ఎంతసేపు అవతల వాళ్ళకి సహాయం చేసుకుంటూ పోతూ ఉండడం కాకుండా మన అవసరాలను కూడా మనం గుర్తుంచుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎప్పుడూ కూడా శాంతిని కోరుకోవాలి, కానీ ఆ శాంతి కోసం అన్యాయాన్ని అంగీకరించాల్సిన అవసరమే లేదు. కాబట్టి మనకి మనమే ప్రతిరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమని అని అంటే, నేను భయపడుతున్నది నిజంగా ఆ సమస్యకేనా, లేకపోతే ఆ సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందో అన్న ఆలోచనక? ఇలా ఒక క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. అప్పుడే మన భయాన్ని మనం పక్కకి నెట్టగలం. మరి అసలైన భయం ఏంటో తెలుసా? మనం ఆ సమస్య దాన్ని వస్తోంది అనే భయం అసలైన భయం కాదు. దాన్ని ఎదుర్కోగలమా లేదా అనేది మనం ఆల్రెడీ ఆలోచించడం మొదలు పెడతాం చూసారా, అదే అసలైన భయం అన్నమాట. మరి ఈ భయాన్ని పక్కకి నెట్టేసి ప్రశాంతంగా శాంతమూర్తి లాంటి, అన్నపూర్ణాదేవి లాంటి ఒక మంచి మనసుతో అలా మనం ఉండాలి అని అంటే, సమయాన్ని బట్టి మనం మహిషాసుర మర్దినీ దేవి తీసుకున్న నిర్ణయంలాగా మనం కూడా తీసుకోగలగాలన్నమాట. అప్పుడే మనకి మన ఒక మంచి కరెక్ట్ మూమెంట్ అనేది మన లైఫ్లో ఏర్పడుతుంది. సో ఇది మన గుడ్ మార్నింగ్ విజయవాడ. చివరిగా మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. ఆసుపత్రులు వివిధ వైద్య సేవలు సౌకర్యాల కోసం వసూలు చేసే ఛార్జీలన్నింటినీ బహిరంగంగా ప్రదర్శించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి పుణ్యశ్లీల శ్రీవాస్తవ రాష్ట ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కోరారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి నుంచి ఆయన నిన్న వర్చువల్ విధానంలో 3,222.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులను ప్రారంభించారు.

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడ జేఎన్టీయు ప్రాంగణంలో సోమవారం జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్టంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించింది. బీసీలకు 5, ఎస్టీలకు 2, ఎస్టీకి 1, జనరల్ మహిళలకు 5, అన్రిజర్వ్డ్ కోసం 4 స్థానాలు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట ఎన్నికల కమిషన్ రేపు షెడ్యూల్ విడుదల చేయనుంది. 100 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా అమరాపల్లి నియమితులయ్యారు. ఆమెతో పాటు పలువురు ఐఏఎస్లకు ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వడంతో పాటు పలువురికి అదనపు బాధ్యతలు అప్పగించింది. శ్రీవారి ట్రస్టు ద్వారా 175 నియోజకవర్గాల్లో 175 దేవాలయాలు నిర్మిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో సోమవారం శాసనసభ్యులు సోమిరెడ్డితో కలిసి పర్యటించారు. 2 కోట్లతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భూమిపూజ చేశారు. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: అబ్బబ్బా, ఈ రోజు కూడా జాను లంచ్ వదిలేసింది.
3: ఎప్పుడు ఒకేలాగుంటే మనకే బోర్ కొడుతుంది, తను ఎలా తింటుంది చెప్పు.
2: మరేం చేద్దాం,
3: నువ్వు రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
2: అదే ఎలా?
3: ఏముందో, ఇడ్లీ దోశ ఎలాంటి టిఫిన్స్ లో క్యారెట్, బీట్రూట్, పుదీనా, కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా, అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
2: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
3: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
4: సూపర్ డాడీ, వింటుంటేనే నోరూరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్. నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
5: స్టే హెల్దీ, బి హ్యాపీ.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

9 o'clock 5 minutes 54 seconds దాటిపోయింది టైం. మనం ఎంటర్ ఇచ్చేసాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్కి. మరి ఈరోజు జోరుగా హుషారుగాలో ఏం తెలుసుకోబోతున్నాం చెప్పనా అంటారా? చెప్పేస్తాం.

మన ఇళ్లల్లో ప్రతిరోజు జరిగే ఒక సాధారణమైన పని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నా. అది కూడా ఈ సాధారణమైన పనికే మన పురాణాలకి మన ఆధ్యాత్మిక సంప్రదాయాలకి గల సంబంధం కూడా ఉందన్నమాట. అదేంటో తెలుసా? ఇంతకీ మనం రోజు తింటూ ఉంటాం కదా ఆహారం, సో అదే అన్నం తినటం. మరి అన్నం తినటం అంటే చాలా చిన్న పని అనుకుంటారు, ఆ రెగ్యులర్గా అబ్బా రోజు అన్నం తింటమేనా అని అనుకుంటుంటారు. కానీ అన్నానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసా? ఈ అన్నానికి మన పురాణాలకు అలాగే మన ఆధ్యాత్మిక సంప్రదాయానికి కూడా సంబంధం ఉంది. మరి అది ఎలా ఉంది, ఏం జరుగుతోంది, అసలు మనకి ఈ అన్నం యొక్క విలువ ఎలా తెలుస్తుంది అని అంటే ఈ పురాణాల ద్వారా, ఆధ్యాత్మిక సంప్రదాయాల ద్వారానే తెలుస్తుందన్నమాట. మరి మన నిత్య జీవితంలో మనకు ఉపయోగపడుతున్న ఈ అన్నం యొక్క విశిష్టత గురించి, అలాగే అన్నానికి గల ఆధ్యాత్మిక విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జోరుగా హుషారుగాలు.

0: 101.3.
1: ఎస్, అలా ఆహారంతో పాటు ఆప్యాయాన్ని కూడా పంచిపెట్టాలన్నమాట. మనం ఉదయం లేవగానే టీలు కాఫీలు ఇలా డే అయితే స్టార్ట్ అయిపోతుంటుంది. ఇక ఆ తర్వాత అల్పాహారం తీసుకోవటం, మరి ఆ తర్వాత మధ్యాహ్న భోజనం అండ్ రాత్రికి భోజనం లేదా అల్పాహారం, ఇలా మన లైఫ్లో ఆహారమే ఒక భాగం అయిపోయింది కదా. మరి మనలో చాలామందికి అన్నం తినడం అనేది చాలా సింపుల్ విషయం. ఏం తింటానులే, రకరకాలుగా మనం బయట మంచి ఐటమ్స్ చాలానే దొరుకుతాయి, ఫుడ్ ఐటమ్స్ అవి తిందాం, రోజు అన్నమే తినాలా అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది, అన్నమేగా తినేద్దాం అని చెప్పి చాలా ఈజీగా తినేసేవాళ్ళు ఇంకొంతమంది. మనలో చాలామంది చేస్తే పని ఏంటి, ఆకలిస్తే అన్నం తింటాం, కడుపు నిండితే మటుకు లేచి పక్కకి వెళ్ళిపోతాం. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆకలి వేసినా వేయకపోయినా ప్లేట్ నిండా వడ్డించుకొని అన్నం ఎంతో అలా కొంచెం కొంచెం తినేసి మిగతా అదంతా అలా వృధా చేసేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం తింటున్న ఆ అన్నం యొక్క పిడికిడి ముద్ద, అంటే ఆ పిడికిడి ఒక్క ముద్ద అన్నం మన పెళ్ళంలోకి రావాలి అని అంటే ఎంత ప్రక్రియ జరుగుతుందో వెనకాల కదా. భూమిలో విత్తనం నాటడం దగ్గర నుంచి మొక్క పెరగడం, పంట పండడం, ధాన్యం కోయటం, బియ్యంగా మారడం, మనం దాన్ని అన్నంగా వండుకోవటం, మరి ఇలాగా ఎన్నో దశలు దాటిన తర్వాతే ఆ అన్నం మనకు అందుతుంది. అంతేకాదు ఆ అన్నం మన శరీరానికి ఎంతో శక్తినిస్తుంది, అలాగే మనం పనిచేయడానికి, ఆలోచించడానికి, నడవడానికి, మన రోజువారీ పనులు చేసుకోవడానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి. మరి ఈ మాట మనం ఎన్నోసార్లు వింటూనే ఉండుంటాం కదా, భోజనం చేసే ముందు కూడా కొంతమంది ఈ మాటను గుర్తు చేసుకుంటూ ఉంటారు. రే, అన్నాన్ని వృధా చేయకు, ఎక్కువ కావాలంటే పెట్టుకో, కానీ నీకు ఎంత కావాలో అంత పెట్టుకొని తిని ఆ తర్వాత అని చెప్పి అలా చెప్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటూ ఉంటారు కదా. కానీ ఇక్కడే మనకు ఒక చిన్న ప్రశ్న మన మైండ్లోకి రావాలి, మనకి అన్నాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణాదేవి కదా, మరి అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఎందుకు భావిస్తున్నాం? ఈ మాటకే, ఈ మాట వెనకాలే ఒక ఆధ్యాత్మిక భావం కూడా ఉందన్నమాట. అంటే దీని వెనకాల ఏముంది అంతేకాదు, మనకి మన పురాణ గాథల్లో గమనిస్తూ ఉంటే గనక పరమశివుడు సైతం అన్నపూర్ణాదేవి వద్దకు వచ్చి భిక్షని స్వీకరించిన కథ కూడా ఒకటి ఉంది. ఇలా రకరకాల ఉన్నాయి, మరి వాటి గురించి నేను మీతో షేర్ చేస్తాను ఈ జోరుగా షరుగాలో. ఇప్పుడైతే మీకోసం ఒక మంచి పాట వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

మంచి పాట అలా పి సుశీల గారి మా గాత్రంలో అలా విన్నాం కదా. మరి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం, మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ మాట ఎలా వచ్చింది? మనకి అన్నం ప్రసాదించే తల్లి అన్నపూర్ణదేవి కదా, మరి ఈ డౌట్ చాలామందిలో ఉండి ఉండొచ్చు. అలా మనం తెలుసుకుందాం ఈరోజు. మన హిందూ సాంప్రదాయంలో జగన్మాత పార్వతీదేవికి అనేక రూపాలున్నాయి, వాటిలో ఒకటే ఈ అన్నపూర్ణాదేవి రూపం అన్నమాట. ఆహారాన్ని, పోషణను, దాన ధర్మాన్ని గుర్తు చేసే ఒక విశిష్టమైన రూపమే అన్నపూర్ణాదేవి రూపం. అసలు ఈ అన్నపూర్ణ అనే పదాన్ని గనుక గమనిస్తే అన్నాన్ని సమృద్ధిగా అందించే తల్లి అనే భావం మనకి కనిపిస్తుంటుంది. మరి ఆకలితో ఉన్న జీవులకు ఆహారాన్ని అందించడం, జీవుల మనుగడకు అవసరమైన పోషణను ప్రసాదించడం ఈ అమ్మవారి రూపంలో ఉన్న ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి ఇలా మనమందరం కూడా నమ్ముతూ ఉంటాం కదా, అమ్మవారు మనకి చక్కగా జీవుల మనుగడ కోసం మనందరికీ ఆహారాన్ని పంచే అన్నపూర్ణదేవిగా మనకి ఎంతో ఆహారాన్ని పంచి పెడుతూ ఉందని. మరి అలా కాశీక్షేత్రంలో శ్రీ అన్నపూర్ణదేవి ఆలయంలో మనం ఈ అన్నపూర్ణదేవిని పూజిస్తూ ఉంటాం కదా, మరి అక్కడ అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఎందరో ఉన్నారు. అలా భక్తులు అన్నదానాన్ని చేసేవారు ఉన్నారు, ఆహారాన్ని పంచిపెట్టేవారు ఉన్నారు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టి సేవ చేసేవారు కూడా ఉన్నారు. భక్తి అంటే దర్శించుకొని ఆ అమ్మవారికి పూజలు చేయటం ఒక్కటే కాదు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఒక రకమైన భక్తే అన్నమాట. మరి ఈ విషయాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి. మరి ఇలాగా దేవతారాధన అంటే పూజలు చేయడం ఒక్కటి, నైవేద్యాలు సమర్పించడం ఒకటి మాత్రమే కాదన్నమాట, మన దైవం మనకు నేర్పించే మార్గాన్ని మనం అనుసరించడం. మరి అలాగా మనం చేయాల్సిన మార్గం ఏంటి? ఆకలితో ఉన్న వారిని కడుపు నింపే ప్రయత్నాన్ని చేయడం అన్నమాట. మరి అలాగా అన్నపూర్ణాదేవి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇది. మరి ఇప్పుడు మనం కథలోకి వచ్చేద్దాం. అంటే ఇందాక నేను అన్నాను కదా, మన పురాణ సంప్రదాయం

అయ్యలో సాక్షాత్ ఆ పరమశివుడే ఈ అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చి భిక్షాటన చేసి ఆ భిక్షాన్ని స్వీకరించారు అని చెప్పి. మరి అలా ఎందుకు జరిగింది అంటే, మనం ముందుగా మాట్లాడుకుంటే గనక పరమశివుణ్ణి మనం లయకారకునిగా యోగీశ్వరునిగా మనం ఆరాధిస్తూ ఉంటాం కదా, మరి ఆయనకు ఈ భౌతిక సంపదల మీద అస్సలు ఆశే ఉండదట. సర్వసంగ పరిత్యాగిగా ఉంటారు అని చెప్పి కూడా మనం వింటూనే ఉన్నాం. మరి అలా ఈ జగన్మాత పార్వతీదేవి యొక్క విషయానికి వస్తే, అంటే ఆవిడ ఎందుకు అలాగా ఆ స్వామికి భిక్షం ఇచ్చింది, ఆయన ఎందుకు అలా స్వీకరించారు అనే విషయానికి వస్తే, పార్వతీదేవి ప్రకృతి శక్తికి, పోషణకు, జీవనాధారానికి ప్రతీకగా నిలుస్తుందన్నమాట. మరి అన్నపూర్ణాదేవికి సంబంధించిన పురాణ గాథల్లో మన ప్రపంచంలో ఆహారానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేసే సంఘటనలు కూడా ఉంటాయన్నమాట. మరి కొన్ని సాంప్రదాయ కథనాల ప్రకారం తెలిసింది ఏంటంటే, పరమశివుడు ప్రపంచంలోని భౌతిక విషయాలన్నీ కూడా మాయాస్వరూపమైనవే అన్న భావాన్ని వ్యక్తం చేసే సందర్భంలో ఈ జగన్మాత పార్వతీదేవి ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు తన అన్నపూర్ణ స్వరూపాన్ని ప్రదర్శించిందన్నమాట. మరి ఆ కథలో అమ్మవారు ఏమవుతారు అని అంటే అంతర్ధానం అవుతారు కనబడకుండా. మరి అలా అంతర్ధానం అవడం వల్ల జీవుల మనుగడకు అవసరమైన ఆహారం అందక ప్రపంచమంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది. మరి ఆ సమయంలో ఆవిడ కాశీలో అన్నపూర్ణాదేవిగా అన్నాన్ని ప్రసాదించే తల్లిగా వెలిసింది అని చెప్పి కొన్ని సాంప్రదాయ కథనాల్లో మనకి తెలిసిందనమాట. మరి అప్పుడు ఇలా జీవమనుగడ అనేది అంతరించిపోకుండా ఉండాలి, జీవుల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో పరమశివుడే ఆ అమ్మవారి దగ్గరకు వెళ్ళి భిక్ష స్వీకరించి ఆ స్వీకరించిన భిక్షను మన జీవమనుగడకి ఉపయోగిస్తారన్నమాట తిరిగి. అలాగా ఆ భిక్ష స్వీకరించే రూపంలో మనకి అక్కడ పార్వతీదేవి ఇటు పరమశివుడు ఉన్నట్లుగా మనకు ఆ దృశ్యాన్ని మనకి కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవైపు జగన్మాత ఏమో అన్నాన్ని ప్రసాదిస్తోంది, మరొకవైపు పరమశివుడు భిక్షాపాత్రను పట్టుకొని నిలబడి ఆ అన్నాన్ని స్వీకరిస్తూ ఉంటారు. మరి ఇంత అద్భుతమైన రూపం మనకి ఏం చెబుతోంది తెలుసుకుందాం దాని గురించి. ఈలోపు ఇంకొక మంచి పాట అయితే వినిద్దాం. వింటూ స్టే ట్యూన్.

0: ఈరోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడి వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

అర్జున్ సినిమా నుంచి పాట వినేశారు జోరుగా హుషారుగాలో మనం ఉన్నాం. మరి ఇందాక నేను ఒక అద్భుతమైన దృశ్యం గురించి మీకు చెప్పాను కదా, అదేంటి, ఒకవైపు జగన్మాత అన్నాన్ని ప్రసాదిస్తోంది, మరోవైపు పరమశివుడు ఆ భిక్షాపాత్రను పట్టుకొని నిలబడి ఆ అన్నాన్ని స్వీకరిస్తున్నారు. మరి ఈ రూపం మనకి చెప్పే విషయం ఏంటి అని అంటే, ఆహారం అనేది కేవలం చిన్న విషయం కాదు అని చెప్పి ఈ అద్భుతమైన దృశ్యం మనకి చెబుతుందన్నమాట. మరి జీవుల మనుగడకు అవసరమైన దానిని తక్కువగా చూడకూడదు, అంటే ఆహారం అన్నమేగా అబ్బా రోజు ఏం తింటానులే అన్నట్లుగా తక్కువ చేసి చూడకూడదు. మనకి జ్ఞానం రావాలన్నా, సంపద రావాలన్నా, అధికారం రావాలన్నా, ఇలా ఏది రావాలన్నా వాటి స్థానాలు ఎలా ఈ వేటికి వాటికి మనం ఇస్తూ ఉంటామో, ప్రాధాన్యత ఇస్తూ ఉంటామో, మన శరీరం ఉన్నంతకాలం, మనకి జీవితం ఉన్నంతకాలం, మనం జీవిస్తూ ఉన్నంతకాలం మనకి ఆహారం అనేది ఎంత అవసరమో ఈ యొక్క సన్నివేశమే మనకి చెబుతూ ఉంటుంది. ఈ కథలో, అంటే ఇందాక మనం తెలుసుకున్న చిన్న కథలో, మనకి పరమశివుడు భిక్ష స్వీకరిస్తూ ఉన్నట్లుగా మనం తెలుసుకున్నాం కదా. ఆయనే అంటే సాక్షాత్ ఆ లయకారుడే భిక్షను స్వీకరిస్తున్నాడు అని అంటే అది అవమానానికి సంబంధించిన విషయం కాదు. భిక్ష స్వీకరించే దైవ స్వరూపం ద్వారా అన్నం యొక్క పవిత్రతను, ఆహారం యొక్క విలువను సాంప్రదాయం మనకు ఎలా తెలియజేస్తుంది అనేది ఈ కథ మనకు చెప్తుందన్నమాట. మరి అమ్మవారు అన్నాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అన్నం విలువ కేవలం దేవతా రూపంలోనే మనం పరిమితం చేసి అలాగా మనం చూడడం కాకుండా ఆ అన్నం మనకు ఎలా లభిస్తోంది, ప్రకృతి ఎలా పంటను పెంచుతోంది, రైతులు ఎలా కష్టపడుతున్నారు, వండిన ఆహారం మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ వేసుకున్నప్పుడే మనకి చివరిగా వచ్చే సమాధానమే అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి ఇలాగా ఈ అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఎప్పుడు భావిస్తారు? మనకి ఈ యొక్క అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించేందుకు మనకి తైత్తిరీయ ఉపనిషత్తు అని చెప్పి ఒక ఉపనిషత్తు ఉంది. అందులో భృగువల్లిలో ఈ ఆహారం గురించి ఒక గొప్ప తాత్విక బోధ కూడా ఉందన్నమాట. ఈ ఉపనిషత్తులో మనకి భృగువు అనే ఒక జిజ్ఞాసువు ఉంటారు. మరి తన తండ్రి వరుణుని యొక్క బ్రహ్మతత్వం గురించి తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటాడనమాట. అలా అనుకున్నప్పుడు అతనికి, అంటే వరుణుడు అతనికి ఒక ఆలోచన, తపస్సు, విచారణ ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి నువ్వు, అప్పుడే నీకు తెలుస్తుంది అని చెప్పి ఒక మార్గనిర్దేశం అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడేం జరుగుతుంది, భృగువు చాలా లోతుగా ఆలోచిస్తూ తపస్సు చేస్తూ ఉండగా ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తూ ఉంటాడనమాట. అలా ఆ పరిశీలించే ఆ క్రమంలో అతనికి మొదటిగా అర్థమయ్యే సత్యం ఏంటి, అన్నమే బ్రహ్మం అనే భావం. అంటే ఇందాక నేను చెప్పాను కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అలాగా ఈ ఉపనిషత్తు ద్వారా అతను తెలుసుకున్న మొదటి విషయం ఏంటి, అన్నమే బ్రహ్మం అన్న భావం అన్నమాట. మరి ఈ భావం ఏంటి అనంటే, సమస్త జీవులకు ఆహారం అనేది మనకి ఎంతో ముఖ్యమని అన్నమాట. అసలు ఈ సమస్త జీవులన్నీ కూడా ఆహారం నుంచే ఉద్భవిస్తాయి, ఆహారం వల్లనే జీవిస్తాయి, చివరికి ప్రకృతిలోని ఆహార చక్రంలోనే భాగమైపోతాయి అని ఈ యొక్క ఉపనిషత్తులో తెలియజేయబడిందన్నమాట. మరి ఇక్కడ ఆహారం కేవలం మనం తినే అన్నంగా మాత్రమే కాకుండా మన శరీరానికి ఉపయోగపడే శక్తిని ఇవ్వడానికి కానీ, మనకి శరీరం ప్రకృతిలో పదార్థాలతో నిర్మితమై ఉంటుంది కదా, మరి ఇలాగ శక్తినివ్వడానికి కానీ, మన జీవితాన్ని కొనసాగించేందుకు కానీ ప్రకృతి మీదే కదా మనం ఆధారపడుతున్నాం. అలాగ ఒక గొప్ప విధమైన భావనగా మనం ఉంచుకోవాలన్నమాట మన మనసులో ఎప్పుడు కూడా అన్నాన్ని. అండ్ అంతేకాదు, మనకి ఈ ఉపనిషత్తు ఆహారాన్ని అత్యంత గౌరవనీయంగా ఎలా చూడాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. మరి ఇప్పుడు అన్నపూర్ణాదేవి కథకైతే మనం అలా వచ్చేసాం కదా. మరి ఇలాగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఒక మాటకి వెనుక ఉన్నది ఏంటి అనంటే, తైత్తరీయ ఉపనిషత్తులోని భృగువల్లిలో మనకి చెప్పిన ఒక తాత్విక బోధ అన్నమాట. మరి అలాగా అన్నం అంటే కేవలం జస్ట్ ఏదో మనం తినేసినట్లు కాకుండా ఆ అన్నం వెనుక ఎంత కష్టం ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఇంకా మాట్లాడుకుందాం ఇంకొన్ని విషయాలు.

0: మంచి సాంగ్ అలా వినేశారు శ్రీరాములయ్య నుంచి. మరి మనం జోరుగా హుషారుగాలో తెలుసుకుంటూ ఉన్నాం కదా అన్నం యొక్క విలువ, అలాగే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఎందుకు భావిస్తారు, అసలు ఈ అన్నాన్ని ఆ అన్నపూర్ణాదేవి ఆ పరమశివునికి ఎందుకు భిక్షగా వేసింది, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. మరి అన్నం అంటే, అన్నం తినడం అంటే కేవలం మన కడుపు నింపుకోవడం మాత్రమేనా? ఈ క్వశ్చన్ ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే ఏదో ఆకలేసింది, కడుపు నిండా తినేసాం అని అనుకుంటే సరిపోతుందా? కాదు కదా. మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కనుక మనకి ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేస్తాం, భోజనం చేసిన తర్వాత అది మన శరీరానికి చేరుకుంటుంది, మనకి శక్తిగా మారుతుంది. కానీ ఆ ఆహారం యొక్క విలువ అంతటితో ముగిసిపోతుందా? ముగిసిపోదు. ఒక కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేయడం అనుబంధాన్ని పెంచుతుంది. అదే పండగల సమయంలో బంధువులకు భోజనం పెట్టడం ఆతిథ్యాన్ని తెలియజేస్తుంది. అదే ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టడం మన సంస్కృతిని, గౌరవాన్ని గుర్తు చేస్తుంది. అదే పెళ్ళిళ్ళల్లో, పండగల్లో లేదా ఇతర సామూహిక కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటిలో అన్నదానం చేయడం, వీటన్నిటి ద్వారా ఏం జరుగుతోంది? ఆహారం ఇతరులకి అందజేయబడుతోంది. మరి ఇలా ఎవరో ఒకరు ఆకలితో ఉన్నప్పుడు వారికి ఒక పూట భోజనం పెట్టడం, అంటే ఆహారాన్ని అందించడం ద్వారా మనం వాళ్ళ తక్షణ అవసరాన్ని అయితే తీర్చగలుగుతున్నాం కదా. ఇవన్నీ కూడా మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఏంటి అంటే, ఆహారం అనేది వ్యక్తిగత అవసరం మాత్రమే కాదు, మనుషుల్ని కలిపే ఒక సామాజిక బంధం కూడా అన్నమాట. మన ఇంట్లో అమ్మ వంట చేస్తుంది, నాన్న కుటుంబం కోసం కష్టపడి బయటికి వెళ్ళి సంపాదించుకొని తీసుకొస్తూ ఉంటారు. లేదా కొన్నిళ్లలో ఇవి రివర్స్ జరుగుతూ ఉంటాయి అనుకోండి, అది సర్వసాధారణం. ఇప్పట్లో కుటుంబంలో ఇతర సభ్యులు కూడా తమ వంతు బాధ్యతల్ని నిర్వహిస్తూ తీర్చే వాళ్ళు కూడా ఉండుంటారు చాలామంది. మరి ఇలాగా మన అందరం కూడా కలిసి భోజనం చేసేటప్పుడు ఏమవుతుంది? అది కేవలం మనకు ఒక ఆహారం మాత్రమే కనబడదు. అక్కడ మన కుటుంబ సభ్యుల మధ్య మనం అప్పటిదాకా పడిన శ్రమ, ప్రేమ, బాధ్యత ఇవన్నీ కూడా కలిసి ఆ భోజనం చేసేటప్పుడు మనకు ఒక మంచి సందర్భాన్ని క్రియేట్ చేస్తాయి కదా. అందుకే మనం భోజనం చేసేటప్పుడు మనకి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనుక ఎంత శ్రమ దాగి ఉంది, ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలన్నమాట. మరి అలా గుర్తు చేసుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. మనం ఒక ముద్ద, మన చేత్తో ఒక ముద్ద ఎదుటి వాళ్ళకి పెట్టగలుగుతున్నాము అని అంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి? మనం పెద్ద పెద్ద దానాలు చేయడం, లేకపోతే మనం ధన సహాయం చేయడం, ఇలాంటివి ఏమి చేయలేకపోవచ్చు. కానీ పిడికిడి ముద్ద అవతల వాళ్ళకి పెట్టగలం కదా. ఈ యొక్క చిన్న పని మన కడుపు నిజంగా నిండి పనిలాగా మారుతుందన్నమాట. సో ఆహారం మనం తినడం అని అంటే మన కడుపు నింపుకోవడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఇతరుల కడుపు నింపగలిగే స్థితి మనం ఏర్పరచడం. సో అది విషయం. మరి ఇంకా మాట్లాడుకుందా ఇంకొక స్మాల్ బ్రేక్ తర్వాత, ఒక మంచి సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

ఇంకేం మాట్లాడలేవు కదా. ఇంత మంచి పాట విన్న తర్వాత మరి ఎస్పి బాలు గారి వాయిస్లో శివరామరాజు చిత్రించి మంచి పాట వినేసాం. మరి చివరిగా ఏం తెలుసుకుందాం, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. మరి అన్నాన్ని మనం తినటం ఒకటే కాదు, ఇతరుల కడుపు నింపటమే కాదు, ఇలాంటి సందర్భాలన్నీ మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకి తెలిసొచ్చే విషయం ఏంటి అని అంటే కాలం యొక్క విలువ. ఎలా తెలుస్తుంది? మనకి బాగా ఆకలి వేసినప్పుడు ఆ సమయంలో మనకి అన్నం మనకి దొరకకపోవచ్చు. అలాగే అదే ప్లేస్లో వేరొకరు ఉన్నప్పుడు మనం ఆ సహాయాన్ని అందించే స్థితి మన దగ్గర లేకపోవచ్చు. అలాంటప్పుడే అసలైన కాలం విలువ మనకి తెలిసి వస్తుంది కదా. మనం ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా చివరికి పిడికిడ అన్నం తినగలిగితేనే అదే అసలైన సంపద. మరి అలా మన జీవితంలో కాలం ఆహారం రెండు కూడా చాలా ముఖ్యమైనవే. కాలం గడిచిందనుకోండి తిరిగి మళ్ళీ దాన్ని పొందలేం. అదేవిధంగా మనకి లభించిన ఆహారాన్ని నిర్లక్ష్యంగా వృధా చేస్తే దాని వెనకున్న శ్రమని మనం వృధా చేసినట్టే. అంతేకాదు ఆ వృధా చేసిన ఆహారాన్ని తిరిగి మళ్ళీ మనం తినగలమా? తినలేం కదా. అదే విషయం అన్నమాట. మరి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న విధంగానే ఆహారాన్ని కూడా మనం గౌరవించాలి. అన్నాన్ని గౌరవించడం అంటే ఆకలిగా లేకపోయినా బలవంతంగా తింటూ ఏదో తినాలి కదా అన్నట్లుగా తిని ఏదో తిన్నంత తిని కాస్త వదిలేసి ఇలా కాకుండా మనకు అవసరమైనంత ఆహారం తీసుకోవడం, మిగిలిన దాన్ని సురక్షితంగా ఉపయోగించడం అన్నమాట. సురక్షితంగా ఉపయోగించడం అంటే అది ఇతరులకు ఉపయోగపడే విధంగా దాన్ని భద్రపరచడం. ఇది చాలా ముఖ్యమైన విషయం. సాధ్యమైనంత వరకు మనం తీసుకున్న ఆహారాన్ని ఇతరులకి పంచగలగాలి. మనం తినలేమనుకోండి, మనలా ఆకలితో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి పంచిపెట్టండి, చాలా ఉపయోగపడుతుంది. అలా మనం ఈరోజు మాట్లాడుకున్న విషయం అయితే ఇదన్నమాట. మరి చివరిగా ఈరోజు మనం అన్నపూర్ణాదేవి కథ ద్వారా అన్నం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. మన ఇంట్లో భోంచేసేటప్పుడు ఒక్కసారి అన్నం వెనుకున్న ఆ యొక్క రైతన్నల శ్రమ కానీ, వంట చేసేటప్పుడు వంట చేసే వాళ్ళ కృషి కానీ, అలా మన ప్రకృతి మనకు ఇచ్చిన ఒక మంచి ప్రసాదంగా మనం అన్నాన్ని గౌరవిద్దాం. మరి పళ్ళెంలో అన్నం మిగలకుండా అవసరమైనంత మాత్రమే పెట్టుకొని తినటం, ముఖ్యంగా మనకి చేతనైనంత వరకు ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారాన్ని అందించడం మనం ఇతరులకి చేయగలిగిన ముఖ్యమైన దానాల్లో ఇది. అన్నదానం కూడా ఒకటి మంచి దానమే కదా. అలా మంచి పని అన్నమాట ఇది. మరి ఇలాగా మనం ఇటువైపు మాట్లాడుకుంటే కాలాన్ని ఎలా అయితే మనం విలువనిస్తూ ఉంటామో అలా మనం తినే ఆహారానికి కూడా విలువ ఇవ్వాలన్నమాట. మన కాలం మనకు జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశాన్ని ఎలా ఇస్తుందో అన్నం ఆ జీవితాన్ని నిలబట్టే ఆధారంగా మారుతుంది కదా. మరి ఈ రెండింటి విలువ గుర్తుంచుకున్నప్పుడే మన జీవితం యొక్క విలువ మరింత అందంగా మారుతుంది. సో ఇది మన జోరుగా హుషారుగా ప్రోగ్రామ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ హర్విల్లులో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతిరాని ప్రజల సమస్యలను త్వరితగతిన

తున్నాయి. అమ్మవారు ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన రెండో విడతలో భాగంగా 147,000 చేపపిల్లలను నిన్న విడుదల చేశారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మంత్రి నిన్న భూమిపూజ చేశారు. రాష్టంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింతగా మెరుగుపరచడంతో పాటు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రభుత్వ నిబంధనల సరళీకరణ, నియంత్రణల తొలగింపు రెండో విడత చర్యలు చేపట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం ఈ బస్సు సేవా పథకం కింద ఆర్టీసీ తీసుకుంటున్న 750 విద్యుత్ బస్సులను డిసెంబర్ నాటికి ఏర్పాటు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ జేఎండీ ఎం శివప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 40 బస్సులు వచ్చాయని, దశల వారీగా మిగిలినవి వస్తాయని వెల్లడించారు. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
4: అయినా నేనేం తప్పుకున్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
3: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
4: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
3: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.1.

10:06:50 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంటర్ ఇచ్చేసాం హరివిల్లు ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ హరివిల్లులో క్వశ్చన్స్తో అయితే నేను రెడీగా ఉన్నాను. మరి 1 అవర్ పాటు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ చేస్తూ మీ అందరి కో లిజినర్స్తో కలిసి మీరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేయాలి అంటే 0866248814కి వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు. మరి ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళైతే నెంబర్ని అట్లా సేవ్ చేసేసుకోండి. మరి క్వశ్చన్స్తో నేను రెడీగా ఉన్నాను కదా, మరి ఆన్సర్స్ చేసేస్తారా, రెడీగా ఉన్నారా? మరి వాళ్ళు అసలే బండగ హడావిడి చెందిన మీ అందరం చాలా మంది గుళ్ళకి వెళ్ళిపోయి ఉంటాం ఈ పాటికి దర్శనానికి అంటారా, ఏం పర్లేదు, మీరు ఎక్కడున్నా సరే చక్కగా వినొచ్చు యాప్ ద్వారా. సో అది విషయం. మరి ఇంకా మన హరివిల్లు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పేద్దాం అలాగా. అండ్ ఈలోపు మన లిజనర్స్ ఇంకొంతమంది మెసేజెస్ అయితే చేస్తారు, ఒకసారి చూసేద్దాం. ఎవరెవరు పంపించారు? ఫస్ట్ అయితే నాకు శుభోదయం చందనమ్మ అంటూ పంపించారన్నమాట. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా ఆపలేకపోయినా ముందస్తు జాగ్రత్తలతో వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడం మన చేతుల్లోనే ఉంది అని మీరు అందించిన సందేశం ఆలోచనలకు ఆచరణా రూపాన్ని అద్దింది. ప్రకృతి పట్ల ప్రేమను, విపత్తుల పట్ల అప్రమత్తతను మనలో నింపింది అంటూ పంపించారు. ఆలోచనలకు అంకురం మెదడు, ఆ అంకురానికి పదును పెట్టితే అద్భుతాలే మన ముందుండు. ప్రకృతిని ప్రేమిద్దాం, విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉందాం. ఒకరి తప్పు మనకు సమస్య అయినప్పుడు ఆ సమస్యకు ప్రయత్నం అనే ధైర్యం జత చేస్తే అప్పుడు ఆ సమస్య సమస్యే కాదు. చందనమ్మ గారి మాటలు ఈ ఉదయాన్న అల్పాహారం కాదు, ఏకంగా భోజనమే అయింది. ఈ భోజనం ఆరోగ్యంగాను మంచి ఆలోచనలుగాను మూలంగా నిలవాలని ఆకాంక్షిద్దాం అంటూ పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతకీ మీరు తెచ్చుకున్నారా టిఫిన్ అంటూ అడుగుతున్నారు పాలంపల్లి నరసింహారెడ్డి గారు. ఎస్, నేనైతే తెచ్చేసుకున్నాను, తినేశాను, అంత అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు, మీ యొక్క మంచి ఫీడ్బ్యాక్ని పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. శరన్నవరాత్రుల శుభాకాంక్షలు చందనమ్మ అంటున్నారు. అండ్ యాక్చువల్లీ నేను ఇది ఇందాకే మన లిజినర్స్తో చెప్పడం మర్చిపోయాను. ముందుగా అందరికీ కూడా దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ మరి ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపంగా, బ్రహ్మ పదార్థంగా, రైతులు పడే ఆరుగాల కష్టాన్ని ప్రతిబింబించే విధంగా చందన అందించిన పరిపూర్ణమైన అన్నపూర్ణాదేవి సందేశ కథన స్పర్శతో మనసు పరిమళించింది, తనువు పులకరించింది, ప్రకృతి పరవశించింది. ఆకాశవాణి శ్రోతల్లో ధార్మిక ఇంధనం నింపుతూ చందనమ్మ సుధాభరితమైన స్పందన మన శ్రోతలందరినీ భక్తిబంధన చేసి అన్నపూర్ణాదేవి మహిమను ఆకాశవాణి వేదికపై వడ్డన విందుగా సందడి చేస్తూ వింటున్న అందరికీ ఇంద్రకీలాద్రిపై విహరింపజేసినందుకు ధన్యవాదాలమ్మా అంటున్నారు వాసు గారు చనుబండ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, వేడపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. జోరుగా హుషారు గారు అన్నపూర్ణాదేవి విశిష్టతను చాలా బాగా చెప్పారు. ప్రకృతి జీవికి ఆహారమే అన్నం వివిధ రకాలుగా ఉంటుంది. మనం ఆహారం తీసుకోకముందు ధాన్యం చేయటం, దేవుణ్ణి తలుచుకోవడం మనసుకు ప్రశాంతతనిచ్చి తిన్న ఆహారం వంట పడుతుంది అని నా భావన అంటున్నారు. అంతే కదండి, అందుకే మనం రైతులు అందరూ కూడా భూమి పూజ చేస్తూ ఉంటారు పంటని స్టార్ట్ చేసే ముందు అలాగా. థ్యాంక్ యూ సో మచ్ బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుంచి. నెక్స్ట్ ఇంకా వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ చేశారు. వందనాలు, మంచి భక్తి గీతాలు, మంచి దేశభక్తి గీతంతో దుర్గాదేవి అవతారాల్లో అన్నపూర్ణాదేవి గురించి బాగా చెప్పారు. మధ్య మధ్యలో ఆ దేవి భక్తి పాటలు వింటూ హరివిల్లు ప్రోగ్రామ్కి రెడీ చెందిన ముందు వాతావరణంలో సూర్య వరుణ్ పవన్ల విషయం మర్చిపోయాం మా చందన గారు మాటలతో అంట. అవునా, చెప్తా, మాట్లాడుకుందాం వాళ్ళ అందరి గురించి కూడా. యాక్చువల్లీ వాళ్ళు మనల్ని మర్చిపోయారు కదా, మరి ఏం చేద్దాం చెప్పండి. అసలు వరుణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, సూర్య అయితే ఉన్నాడు మనతోనే ప్రజెంట్, అది సంగతి జానకి గారు. నెక్స్ట్ ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు జాన్సన్ గారు విజయవాడ నుంచి. హాయ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఇంకా నేనైతే క్వశ్చన్తో రెడీగా ఉన్నాను కదా, మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, ఆన్సర్ చేసేయండి 0866248814కి. మన భారతదేశపు తొలి కృత్రిమ

0: ఉపగ్రహం ఏది. మనకి ఆ ఉపగ్రహాలు రకరకాలు మన వాళ్ళు అలా అలా కనిపెట్టారు కదా, వాటిల్లో తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది? మన ఇండియాస్ ఫస్ట్ ఉపగ్రహం అన్నమాట ఇది, చెప్పాలంటే కృత్రిమ ఉపగ్రహం ఏది తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814. మరి అలా ఆన్సర్ చేస్తూ లెజెండ్ నుంచి మంచి సాంగ్ వింటూ స్టే ట్యూన్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
5: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
4: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
5: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
4: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
6: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
7: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
6: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
7: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
6: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
7: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
6: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
7: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
8: FM 101.3.

ఎస్ ఆదికేశవ నుంచి సాంగ్ వినేశారు హరవిల్లులో మనమున్నాం. మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరెవరు ఏమేం పంపించారు. మరి నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి అని అంటే, హాయ్ హలో గుడ్ మార్నింగ్ చందన, బాగున్నారా విజయలక్ష్మి గారు అనమాట. నవరస భరిత హరవిల్లుకి వెల్కమ్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్గా చేస్తారు. మరి నెక్స్ట్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ సత్యభార్గవి గారు తాడిపత్రం నుంచి, అండ్ చందన గారికి శుభోదయం అంటూ జగిత్యాల జిల్లా నుంచి పంపించారు తిరుణగిరి ప్రకాష్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే హాయ్ చందన అందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎన్ని టిఫిన్స్ వెరైటీ వెరైటీ తినుబండారాలున్నా అన్నం తినగానే శరీరానికి ఎంతో శక్తి వస్తుంది అంటూ పంపించారు. ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఎలా ఉన్నారు అంటూ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి పంపించారు. బాగున్నారా అండి మీరు అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ శుభోదయం అంటూ పంపించారు. నవరాత్రుల గురించి చాలా బాగా చెప్పారు అంటూ రమణారావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ అందరూ కూడా బెంగళూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ అండి కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. మరి మన భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది అని అంటే ఆర్యభట్ట అనమాట. మరి దీన్ని ఎప్పుడు ప్రయోగించారు అంటే 1975లో ఆర్యభట్ట అనే ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించేశారు. మరి అది ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మన శరీరంలో అన్ని అవయవాలు కూడా రక్తం చాలా ఉపయోగపడుతుంది కదా. రక్తనాళాల్లో మనకి రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుంది, మనకి ఈ విషయం తెలిసిందే కదా. అయితే రక్తనాళంలో రక్తం గడ్డకట్టి రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడే ఆ పరిస్థితి ఒకటి ఉంటుందన్నమాట, అంటే బ్లాక్ అంటాం. మరి అలా ఏర్పడే ఆ పరిస్థితిని ఏమని చెప్పి పిలుస్తారు? రక్తనాళంలో రక్తం గడ్డకట్టి రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడే ఆ పరిస్థితి అంటే ఆ సిచ్యువేషన్ని ఏమని పిలుస్తారు? సో అప్పుడు దాన్ని తెలిస్తే కనుక నాకు ఆన్సర్ చేసేయండి 0866248814కి. రక్తనాళంలో రక్తం గడ్డకట్టి రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతూ ఉంటుందన్నమాట, మరి దాన్ని ఏమని పిలుస్తారు? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సాంగ్ అనుకోని అతిథిగా వస్తుంది. స్టే ట్యూన్డ్.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఏ సర్వీలులో అయితే మనమున్నా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, రక్తనాళంలో రక్తం గడ్డకట్టి రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడే ఆ పరిస్థితిని ఏమని చెప్పి పిలుస్తారని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారు అనేది. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ ఆన్సర్ చేశారు అబ్దుల్ గారు పెదపరిమి నుంచి. ఓకే, కొంచెం దీన్ని మార్చి పంపిస్తే అదే కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్గా. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు అండ్ కిషోర్ కుమార్ గారు పంపించారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ సునంద గారు అనంతపూర్ నుంచి పంపించారు, ప్లేట్లెట్స్ అంటూ. సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఇటీవల ఇటువంటివి ఎక్కువైపోతున్నాయి అంటున్నారు మన బ్లడ్లో అంటూ పంపించారు ఎవరు, వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే, జగిత్యాల జిల్లా నుంచి పంపించారనమాట తిరునగిరి ప్రకాష్ గారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటూ పంపించారు. సో చెప్తా అదా కాదా అనేది. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఎలా ఉన్నారు అంటూ కిరణ్ బాయ్ గారు గుంటూరు నుంచి అడుగుతూ ఆన్సర్ చేశారు, ఇస్కమియా అంటూ అని అంటారట. బట్ కిరణ్ బాయ్ గారు ఇది అయితే కాదే ఆన్సర్, బట్ వేరే ఆన్సర్ ఉంది. నేనైతే బాగున్నానండి, మీరు బాగున్నారా? నెక్స్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే కరెక్ట్గా ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ హాయ్ చందన మన శరీరంలో అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు సత్యభార్గవి గారు అనంతపూర్ జిల్లా నుంచి. అండ్ అలాగే గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి ఓకే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా

అనంతపూర్ నుంచి రమేష్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్గా. అండ్ అలాగే భాస్కర్ గారు, రాణి గారు ఇద్దరు కూడా పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే రంగాచార్లు గారు హిందూపూర్ నుంచి పంపించారు. యాంటీ కాగులేషన్ అంటారట, కానీ ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయండి, చెప్తా అదేంటనేది. అండ్ నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి ప్లాజ్మా అనుకుంటున్నారు, కాదండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు కొత్తగూడెం నుంచి అక్కు భాష గారు, నూర్జహాన్ గారు గుడ్ మార్నింగ్. అలాగే శుభోదయం చందన అంటూ రాజశేఖర్ గారు ఆధార్ని నుంచి మెసేజ్ చేశారు. హాయ్ అండి, మీకు కూడా మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, రక్తనాళాల్లో మనకి రక్తం అనేది గడగడుతూ ఉంటుంది. అది ముఖ్యంగా ఒక్కొక్క ఏరియాని బట్టి దానికి పేరు అనేది మారుతూ ఉంటుంది. మెయిన్లీ మనం అసలు ఆ పేరుని ఏమని పిలుస్తామంటే, సో థ్రాంబోస్ అని అంటాం, లేదా థ్రాంబోసిస్ అని కూడా అంటారనమాట. సో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, రక్త ప్రవాహానికి అడ్డుపడడం, దీన్నే థ్రాంబోసిస్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇందులో మనకి రకరకాలు ఉంటాయి. ఎలాగా అంటే, మనకి కాళ్ళల్లో ఒకవేళ మనకి వెయిన్స్ ఉంటాయి కదా, మనకి ఆర్టరీస్ వెయిన్స్ అని, సో అలా కాళ్ళల్లో మనకి లోతైన వెయిన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిల్లో రక్తం గడ్డగట్టింది అనుకోండి, దీన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. అదే కాళ్ళల్లో రక్తం గడ్డగట్టి అది ఊపిరితిత్తులకు ప్రయాణించడానికి మనకి ఆ రక్త ప్రసరణ అనేది ఆపిందనుకోండి, అంటే మనకి కాళ్ళ నరాల దగ్గర నుంచి ఊపిరితిత్తులకి ఉండే పంపింగ్ లైన్ ఉంటుంది కదా, అక్కడ మనకి రక్త ప్రసరణ ఆగిపోయింది అనుకోండి, దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు. అదే ఒకవేళ గుండె లేదా మెదడుకు సంబంధించిన రక్తాన్ని తీసుకువెళ్ళే ఆర్టరీస్లో కనుక మనకి ఏర్పడితే మనకి వచ్చేదే అది హార్ట్ అటాక్ అనమాట. సో అట్లా కొంతమందికి పక్షవాతం కూడా వస్తూ ఉంటుంది, దీన్నే ఆర్టీరియల్ థ్రాంబోసిస్ అంటారు. అసలు ఇవి మనకి ఫస్ట్ ఇదనమాట, ఫస్ట్ డ్రాబ్యాక్ అనుకోవాలి, మన బాడీ మనకి ఇచ్చే ఫస్ట్ డ్రాబ్యాక్. సో వీటి వల్ల మనకి హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, ఇంకా చాలా జరగచ్చు. సో ఇట్లా మనం గడ్డకట్టకుండా ఉండాలి అని అంటే, మన రక్తాన్ని పల్చగా చేయగలిగిన ఆహారాన్ని తినాలి. మరి వాటిల్లో ముఖ్యమైనవి ఏవి అంటే ఆకుకూరలు, అది గుర్తుపెట్టుకోండి విషయాన్ని. మరి నేనైతే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు సరదాగా ఒక క్వశ్చన్ దీంతో కూడా కలిపి అడుగుతాను, రెండు కలిపి ఆన్సర్ చేసేయండి. ఓకే, మరి మనకి రకరకాల గెలాక్సీస్ అయితే ఉంటాయి కదా, అందులో వర్ఫుల్ గెలాక్సీ అని చెప్పి ఒక గెలాక్సీ ఉంది. ఆ గెలాక్సీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? వర్ఫుల్ గెలాక్సీ. ఈ గెలాక్సీని 1973లో ఇదే రోజున, అంటే అక్టోబర్ 13నే కనుగొన్నారు. మరి ఆ కనుగొన్న శాస్త్రవేత్త పేరు ఏంటి? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. వర్ఫుల్ గెలాక్సీని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. అండ్ సరదాగా ఒక క్వశ్చన్ అన్నాను కదా, క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటిదాకా నేను అన్నం గురించి, ఇలా ఆహారం గురించి, అన్నిటి గురించి మాట్లాడాను కదా, అలాగ ఒక అంటే ఈ పేరు తలుచుకోగానే నోట్లో లాలాజలం వచ్చేస్తుంది చందన, మాకైతే అన్న ఒక డిష్ మీకు ఫేవరెట్ ఉంటుంది కదా, అది ఏంటి? అది కూడా నాతో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా మంచి క్రేజీ క్వశ్చన్ ఉంది, అది కూడా అడుగుతాను ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే నేను అడిగిన క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, వర్ఫుల్ గెలాక్సీని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఇది ఒక క్వశ్చన్. అండ్ ఒక డిష్ పేరు తెలుసుకోగానే నోట్లో అలా లాలాజలం వచ్చేసే అంత ఫేవరెట్ డిష్ ఒకటి ఉంటుంది కదా మనకి, అలా మీ ఫేవరెట్ ఏంటి? నాకు షేర్ చేయండి 0866248814కి.

అదనమాట సంగతి. మరి మిథున నుంచి సాంగ్ వినేశారు కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనకి 1973లో వర్ఫోల్ గెలాక్సీ అని చెప్పి ఒక గెలాక్సీని అయితే కనుగొన్నారు ఒక ఖగోళ శాస్త్రవేత్త, మరి ఆయన ఎవరు, ఆయన పేరేంటి అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించేశారో. ఆదోని నుంచి రాజశేఖర రెడ్డి గారు శుభోదయం అంటూ పంపించేశారు, అండ్ విజయలక్ష్మి గారు 11 నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ మేడం నా ఫేవరెట్ డిష్ బిర్యానీ అంటున్నారు హర్ష శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఓకే. అండ్ అలాగే లూయిస్ ఆఫ్టన్ అంటూ పంపించారు రోగుణ నుంచి ఈశ్వరయ్య గారు, సో కాదండి. అండ్ అలాగే కనుగొన్నది అంటూ సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్ని, బట్ ఇది కూడా కాదు. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు, నాకు పుల్లని పదార్థాలు అంటే చాలా ఇష్టం అంటూ పంపించారు ప్రకాష్ గారు, సుజాత గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. ఓకే. అంటే నిమ్మకాయ ఉసిరికాయ ఇట్లానా. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఫేవరెట్ డిష్ జిలేబీ ఆవకాయ అన్నం అంట, వావ్. అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే నాకు 2 ఐటమ్స్ అండి, 1 ముద్దపప్పు ఆవకాయ నెయ్యి, 2 ఆవు పెట్టిన పులిహోర అంట. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు జానకి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మనం తినాలనుకున్న డేస్ గుర్తు వచ్చేది వెజిటబుల్ రైస్ అంట. ఓకే సత్యభారతి గారు. సో వెజిటబుల్ రైస్ అంటే మీకు చాలా ఇష్టం అనమాట, నాకు అర్థమైంది. అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ పంపించారు మురళి గారు, కానీ మీరు ఆ మధ్యలో పెట్టింది హలో కుమార్ అని పెట్టారా లేకపోతే డిష్ పెట్టారా, నాకేం అర్థం కాల, అందుకే నేను చదవట్లేదు. సో కరెక్ట్గా పంపించండి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, రఘునాథ్ గారు మెసేజ్ చేశారు. రఘునాథ్ గారు నేను నరాలు అన్నానా? ఓకే నాళాలు. ఓకేనా. సో మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. మరి ఇందుకే ఆన్సర్ ఏంటి అని అంటే, వర్ఫుల్ గెలాక్సీని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త ఎవరు అని అంటే చార్లెస్ మెర్సియర్ అనమాట, అది సంగతి. మరి ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. మనకి ఇందాక నేను కాఫీ టైంలో మన బ్రెయిన్ ట్రైన్ చేయాలి అని చెప్పి ఒక డే గురించి మాట్లాడా కదా, సో అలా దాని రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనమాట. మనం మన బ్రెయిన్ని రకరకాలుగా ట్రైన్ చేస్తూ ఉంటాం కదా, అందులో పాటలు కూడా ఒక భాగం కదా. అలాగా మీ లైఫ్లో అన్నీ పాజిటివ్గా జరుగుతూ చక్కగా హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఏ పాట వినిపిస్తారు మీ బ్రెయిన్కి ట్రైన్ చేయడానికి, అలా ఒకవేళ నెగిటివ్గా ఉన్నప్పుడు ఏ పాటతో మీ బ్రెయిన్ని ట్రైన్ చేస్తారు, నాకు షేర్ చేయండి 0866248814కి. మీ లైఫ్లో అన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు ఏ సాంగ్తో బ్రెయిన్ ట్రైన్ చేస్తారు, ఒకవేళ నెగిటివ్ అయినప్పుడు ఏ సాంగ్తో ట్రైన్ చేస్తారు, నాకు షేర్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అనుకోండి, అన్నీ మంచి సెకోనమూలే ఇలా. ఒకవేళ నెగిటివ్ అనుకోండి, మనసు గతి ఇంతే టింగ్ టింగ్ టింగ్ ఇట్లా అనమాట. సో ఆలోచించండి, ఆన్సర్ చేసేయండి నాకు 0866248814కి. ఇంకొక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

శంకర్ మహాదేవన్ గారి వాయిస్ లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం నుంచి సాంగ్ వినేశారు కదా, మన లైఫ్ లో కూడా అలాగే అనిపిస్తుంటుంది, కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా. సరే కానీ ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీ లైఫ్ లో అన్ని పాజిటివ్ గా ఉన్నప్పుడు మీ బ్రెయిన్ ఏ పాటతో ట్రైన్ చేస్తారు, ఒకవేళ నెగిటివ్ వచ్చినప్పుడు, నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ పాటతో ట్రైన్ చేస్తారు అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. బట్ అంతకన్నా ముందు యాక్చువల్లీ ఇవాళ మన డేట్ని గమనించారా, ఇవాళ మన డేట్ని మనం 2 డిజిట్స్గా అలా అలా డివైడ్ చేసామనుకోండి. ఫస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డబల్ చేస్తే మనకి లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. అదే సెకండ్ 2 డిజిట్స్ని డబల్ చేసి చూడండి, 3rd 2 డిజిట్స్ వస్తాయి. అదనమాట సంగతి, మీరు గమనించండి ఈసారి. అండ్ మరి నేను ఆన్సర్స్కి అయితే వచ్చేస్తున్నాను. మరి ఇంకెవరు చేశారు ఆన్సర్స్ అంటే, హాయ్ చందన అంటూ పంపించారు, మనసు బతుకింతే అని పాడుకుంటారంట మురళి గారు. ఓకే, నెక్స్ట్ ఇంకా సానుకూలంగా ఉన్నప్పుడు గోదారల్లే పొంగే నాలో సంతోషం, వసంత మూవీలో సాంగ్ అంట. ఓకే, ప్రతికూలంగా ఉన్నప్పుడు గాలి చిరుగాలి అని పాడుకుంటారట. ఓకే, చంద్రమోహన్ గారు అండ్ లేఖన గారు ఫ్యామిలీ ధర్మవరం నుంచి. నెక్స్ట్ ఇంకా ఆనందంలో ఉన్నప్పుడు అనుభవించి రాజా అని పాడుకుంటారట, దుఃఖంలో ఉన్నప్పుడు మనిషి బతుకింతే. నేను చెప్పిన ఎగ్జాంపులే అందరు చెప్పేస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి నిజంగా, అలా పాడుకోవాలే ఇంక తప్పదు, అదే పాట అనుకుంటా అందరికీ. సో మోహన్ గారు పంపించారు విసన్నపేట నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా నేనైతే హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ మెలోడీ సాంగ్స్ వింటా, సాడ్గా ఉన్నప్పుడు మటుకు పాత పాటలు ఏమైనా ఉంటే అలాంటివి వింటూ ఉంటా అంటున్నారు సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ గారు రెడ్డిగూడెం నుంచి, హ్యాపీగా ఉన్నప్పుడు రఘుకుల తిలక అనే సాంగ్ వింటారట, అండ్ సాడ్గా ఉన్నప్పుడు ఓ బాట సారీ అంటూ వింటారంట. ఓకే, నెక్స్ట్ ఇంకా హ్యాపీగా ఉన్నప్పుడేమో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటారంట, సాడ్గా ఉన్నప్పుడు వందనం అనే పాట వింటారట. ఓకే, ఆశా శ్రీనివాస్ గారు. నెక్స్ట్ ఇంకా నేను ఒక స్పెసిఫిక్ సింగిల్ సాంగ్ అని కాదు కానీ, హ్యాపీగా ఉన్నప్పుడు వేటూరు గారివి, డిఫికల్ట్ టైమ్స్ కష్టాలు వచ్చినప్పుడు సిరివెన్నెల గారివి, చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు త్యాగరాజు కీర్తనలు వింటారు. అసలు ఇది మామూలుగా లేదండి, లాస్ట్ది అయితే చాలా బాగుంది. మీరు ఇంతకీ ఎవరు, మీ పేర్లు కావాలి నాకు, ఎక్కడ మీ పేరు ఆనవాళ్ళలో కనబడట్లేదు. ఇంతకీ మీ పేరు ఏంటండి? అర్జున్, అర్జున్ గారు కొంచెం మీ పేరు పెట్టండి ఈసారి. అండ్ ఎనీవే మంచిగా పంపించారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. మీరు ప్రశ్న వేసి ఇంతకుముందు పాట వేశారు చూడండి, పాటలోనే ఉన్నాయి అందరికీ ఇష్టమైన ఐటమ్స్ అంటూ పంపించారు. ఫస్ట్ సంతోషంగా ఉన్నప్పుడు దసరా వచ్చిందయ్యో అని పాట పాడుకుంటారట, సాడ్గా ఉన్నప్పుడు మీరు పాడిన పాటే అదే మనసుగతి ఇంతే అనే పాట పాడుకుంటారంట. మనసున్న మనిషికి సుఖము లేదంతే, నిజమే కదా, అలానే అనిపిస్తూ ఉంటుంది మనకి సాడ్ టైమ్స్లో. వేదాంతం జానకి గారు. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, రాజశేఖర్ గారు ఆధోని నుంచి మెసేజ్ చేశారు, మౌనంగానే ఎదగమని అనే సాంగ్ వింటారట పాజిటివ్గా, నెగిటివ్ అసలు వినని మేడం అంటున్నారు. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్. మరి ఇంకా ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. అండ్ ఇంకొక మెసేజ్ కూడా ఉంది, వెంకటనారాయణ గారు పంపించారు ఝాన్సీ గారు ఖమ్మం నుంచి, పాజిటివ్గా ఉన్నప్పుడు అనమాట భలే మంచి రోజు అంటూ పంపించారు. అండ్ నెగిటివ్గా ఉన్నప్పుడు మల్లియలారా అనే పాట వింటారంట. ఓకే అండి వెంకటనారాయణ గారు. అండ్ విజయలక్ష్మి గారు కూడా ఆనందం ఆనందమాయే అనే సాంగ్ వింటారట, అండ్ ఉందిలే మంచి కాలం అనే సాంగ్ వింటారట బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు. వెరీ నైస్, మొత్తానికి మన హర్విల్లున్న ఎండింగ్ ఇచ్చేసాం. సో చక్కగా హ్యాపీగా దసరాని ఎంజాయ్ చేయండి, అండ్ త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. కాకినాడ కేంద్రంగా గోదావరి జిల్లాల్లో పెట్టుబడుల జోరు పెంచేలా నిర్వహించిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో 4,256 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ పెట్టుబడులతో 14,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని వెల్లడించారు. దసరా పండుగ సందర్భంగా 5,261 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఏపీఎస్ఆర్టీసీ జేఎండీ ఎం శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు సొంతూళ్లకు వచ్చేవారి కోసం, 20 నుంచి 25వ తేదీ వరకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్టంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు ఏపీ పాలసీ 2026 ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీఎస్సీ 254 పోస్టులకు పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా గత రాత్రి 254 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోసమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్ర ఈరోజు ప్రారంభమవుతుంది.

డెబ్బై రోజుల విరామం తర్వాత యాత్రను పునరుద్దరిస్తూ రంపచోడవరం సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ నిన్న అనుమతులు జారీ చేశారు. అనంతపురం నగరంలోని రైతు బజార్ ద్వారా తక్కువ ధరలకే బియ్యం విక్రయాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ సి విష్ణుచరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన ఈ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు రాత్రి టీటీడీ హంసవాహన సేవను నిర్వహించనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా లాజిస్టిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసౌరి కోరారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాంకర్ సీఎండీ అజిత్ కుమార్ పాండాతో జమ్మూకాశ్మీర్లో ఆయన నిన్న సమావేశమై మచిలీపట్నం పోర్టు ప్రాంతంలో లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట ఎన్నికల కమిషన్ రేపు షెడ్యూల్ విడుదల చేయనుంది. 100 పుర నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా అమరాపాలి నియమితులయ్యారు. ఆమెతో పాటు పలువురు ఐఏఎస్లకు ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వడంతో పాటు పలువురికి అదనపు బాధ్యతలు అప్పగించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 11:17 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఎస్, ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో సినిమాల గురించి మనకున్నటువంటి ఒపీనియన్ ఒకటి ఉంటుంది కదా, అంటే మనం ఒక సినిమా చూస్తాం, ఆ సినిమాలో ఏదన్నా ఒక

శిక్షణ చూపించారనుకోండి, అది నిజమేనేమో అని నమ్ముతాం. లేదంటే అది ఒకవేళ మన లైఫ్కి ఎక్కడైనా రిలేట్ అయితే దాన్ని మన లైఫ్కి రిలేట్ చేసుకుంటాం, లేకపోతే పక్క వాళ్ళ లైఫ్కి రిలేట్ చేసి చూస్తాం. ఇలా విభిన్న కోణాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. కానీ కొన్ని కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ ఒకలాగా ఉంటుందన్నమాట. అయితే ఆ కథ ముందుకు అలా వెళుతున్న కొద్దీ మన అభిప్రాయాలే మారిపోతుంటాయి. అంటే అందులో మొదటగా మనకు తెలిసినటువంటి వ్యక్తుల వెనకాల తెలియని రహస్యాలు ఉండొచ్చు, సాధారణంగా కనిపించేటువంటి సంఘటనల వెనక ఎన్నో దాగుండొచ్చు. ఇలాంటి ప్రశ్నలతో ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టినటువంటి కొన్ని తెలుగు సినిమాల గురించి ఈరోజైతే మనం మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

ఎస్, ఇలాంటి సినిమాలు అంటే మనకి ఇంట్రెస్టింగ్గా చాలా అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేటువంటి ఒక అలా మనం చూస్తుంటాం కదా సినిమాని, సో అలాంటి సినిమాలు గురించి మనం అయితే తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఒక సినిమా గురించి అయితే మనం తెలుసుకుందాం. మనకి మామూలుగా దేవుడు అంటే మనకి భక్తి కదండి, చాలా పవిత్రంగా చూస్తాం. అండ్ ఇప్పుడు నవరాత్రులు కూడా నడుస్తున్నారు కాబట్టి అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ, సో ఇంకా ప్రతి దేవుని కూడా మనం భక్తితో కొలుస్తూ ఉంటాం అండ్ వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాం కదా. అయితే ఒక దేవుడి విగ్రహం అంటే భక్తులకు ఎంత పవిత్రమైందైనా కూడా అలాంటి విగ్రహం చుట్టూ కొన్ని నేరాలు, కుట్రలు, రహస్యాలు అల్లుకుంటే మరి ఆ కథ ఎలా ఉంటుంది? అలా భక్తి, క్రైమ్, సస్పెన్స్లను కలిపి ప్రేక్షకులకు భిన్నమైనటువంటి అనుభూతిని అందించేటువంటి ప్రయత్నం చేశారు 1994లో రిలీజ్ అయినటువంటి గోవిందా గోవిందా చిత్రం ద్వారా. సో మరి ఈ సినిమాలోంచి ఒక చక్కటి పాట ఇది విన్న తర్వాత మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, సో మనకి తెలియనటువంటి కథ కథ మారిపోతుంటుంది, అండ్ మనం సినిమాని చూసేటువంటి విధానం కూడా మారిపోతుంటుంది కొన్ని కొన్ని సినిమాల్ని అలా మనం చూస్తున్నప్పుడు. అండ్ అలాగే ఆ సినిమాలు మనలో ఒక రకమైనటువంటి ఉత్కంఠను పెంచేస్తుంటాయి. అండ్ ఇలా ఒక మనిషి ఉత్కంఠ భరితంగా చూడడానికి భయమే అవసరం లేదు. అంటే మనం ఏదైనా సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా చూడాలనుకోండి, సో దానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు అని నిరూపించినటువంటి కథ మరొకటి ఉంది. ఆ సినిమానే 1991లో రిలీజ్ అయినటువంటి క్షణక్షణం. ఒక సాధారణ అమ్మాయి జీవితంలోకి అనుకోకుండా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? మరి ఆ సమస్యల్లోంచి బయటపడటానికి ఆ అమ్మాయి చేసేటువంటి ప్రయత్నాల్లో తనకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేటువంటి స్టోరీ లైన్ చాలా ఆసక్తికరంగా చూపించారు ఈ సినిమా ద్వారా. మరి ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం, అండ్ అలాగే మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: PCPNDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
0: विविध भारती FM 101.3.

0: ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, భయం అవసరం లేనటువంటి అలాగే ఉత్కంఠను పెంచేటువంటి సినిమాల గురించి. అండ్ ఇంకొక సినిమా 1993లో రిలీజ్ అయినటువంటి మనీ. సో ఈ సినిమాలో కూడా డబ్బు కోసం ఆలోచించకుండా ఆలోచించడం అనేది తప్పు కాదు, కానీ అత్యాశతో ఆలోచించకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు ఉన్నాయో చూశారు, అవి కొన్నిసార్లు మనల్ని చిక్కుల్లో పడేస్తాయనేది ఈ సినిమా ద్వారా మనకైతే చూపించారు. అదే 1993లో రిలీజ్ అయినటువంటి మనీ సినిమా అనమాట. అండ్ ఈ సినిమా ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే, డబ్బు కావాలనుకోవడం తప్పు కాదు, కానీ అత్యాశ ఉండకూడదు. అలాగే మరి డబ్బు కోసం ఇద్దరు యువకులు చేసేటువంటి ప్రయత్నం ఈ సినిమాలో మనల్ని కొన్నిసార్లు నవ్విస్తాయి, అలాగే ఆలోచింపజేస్తాయి కూడా. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే ఉన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ మనీ.
1: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఎప్పుడు ఒకేలాగుంటే మనకే బోర్ కొడుతుంది, తను ఎలా తింటుంది చెప్పు.
2: మరేం చేద్దాం,
1: నువ్వు రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
2: అదే ఎలా?
1: ఏముందో, ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్ లో క్యారెట్, బీట్రూట్, పుదీనా, కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా, అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
2: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
1: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
3: సూపర్ డాడీ, వింటుంటేనే నోరూరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్. నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
4: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ గురించి. మరి అలాగే 1993

అతన్ని ఎలా మార్చేశాయి? ఇలాంటి పోరాటాల్లో సాధారణ మనుషులు, కుటుంబాలు ఎలా ప్రభావితమవుతాయో కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి మనం అయితే తెలుసుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో, అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి అనమాట. మన శరీరంలో ఒక అవయవానికి సంబంధించినటువంటి వైద్య చికిత్స అనేది మానవ జీవితంలో ఇప్పుడైతే చాలా సర్వసాధారణం. అలాగే ఇవన్నీ కూడా మనకి ఒక కొత్త ఆశను కలిగిస్తుంటాయి కదండి. అయితే ఆ చికిత్స వెనుక ఏదైనా రహస్యం ఉంటే, ఆ రహస్యం ఒకరి జీవితాన్నే మార్చేసేటువంటి విషయమైతే, ఇలా వైద్య ప్రక్రియలో జరిగేటువంటి ఇలాంటి రహస్యాలు ఉన్నటువంటి కథగా ఉత్కంఠకు కారణమైతే ఎలా ఉంటుందో మనకైతే చూపించారు 1990లో రిలీజ్ అయినటువంటి కోకిల చిత్రం ద్వారా. అండ్ మనకు తెలియని విషయం ఏదైనా మనకి ఎదురైతే వెంటనే భయపడాలా లేక నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలా అనేది ఆలోచించాల్సిన విషయం అంటూ మనకైతే ఈ సినిమాలు చూపించారు. సో నిజమే కదా, అనుకోకుండా ఒక వ్యక్తికి కన్ను కంటి చూపు పోతుంది అండ్ వేరే వాళ్ళ కన్నులని తనకి పెడతారనమాట. బట్ అతనికి చూసినప్పుడు ఎవరైతే ప్రీవియస్ ఓనర్ ఉన్నారో ఆ కళ్ళకి, సో అతన్ని చంపిన వ్యక్తులు అతనికి కనిపిస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటిది సైంటిఫిక్గా పాసిబుల్ అవుతుందా అంటే తెలీదు, బట్ సినిమా పరంగా మాత్రం పాసిబుల్ అయిందనమాట. అలాగే ఒక వ్యక్తి బయట కనిపించేటువంటి జీవితం వేరు, అతను దాచిపెట్టేటువంటి జీవితం వేరు, అతని ప్రపంచం వేరే ఉంటుంది. వాళ్ళ గతం, వృత్తి, వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఢీకుంటే ఎలా ఉంటుందో చెప్పేటువంటి సినిమా 1992లో రిలీజ్ అయినటువంటి అంతం. అలాగే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు జరగాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు ఒకే ఒక్క రోజులో, ఒక్క రోజులో జరిగేటువంటి సంఘటనలే మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అని చూపించినటువంటి సినిమా 1997లో రిలీజ్ అయినటువంటి అనగనగా ఒకరోజు. పారిపోవాలని నిర్ణయించుకున్నటువంటి ఇద్దరు ప్రేమికులు ఒక్కరోజులో ఎన్ని సమస్యలను ఎదుర్కోగలరు? వాళ్ళు ఊహించని ప్రయాణం, అంటే వాళ్ళు ఊహించినటువంటి ప్రయాణం ఒక విధంగా ఉంటే, మరి ఊహించని ప్రయాణం ఎలాంటి దిశలో సాగింది అనేటువంటిది చాలా ఉత్కంఠభరితంగా మనకైతే చూపించారు. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి. మరి మీరు నేను చెప్పినటువంటి సినిమా లిస్ట్లో కనుక ఏవైనా సినిమాలు చూడకపోతే, అండ్ మీరు కూడా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాలు అయితే చూడాల్సిందే. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి మనం మరిన్ని సార్లు ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సో మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ప్రతి మీ అందుకోసం మరొక సూపర్ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అనగనగా ఒకరోజు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో 10 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో 540 సహాయ ఉపకరణాలను 365 మంది దివ్యాంగులకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో శ్రీ కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. రాష్ట మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా హాజరై ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా జాతీయ సరస్ మేళా విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలో ఈ మేళా జరగనుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి కొత్తగా నిర్మించిన 2.5 కిలోమీటర్ల బైపాస్ రహదారిని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్గా ఈ రోజు ప్రారంభిస్తారు. దీంతోపాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేశంలోని చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం ఆర్థికంగా అండగా నిలుస్తోందని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో పీఎం వీధి విక్రేతల ఆత్మ నిర్బర్ స్వనిధి 2.0 కార్యక్రమం కింద వీధి వ్యాపారులకు 20 కోట్ల 40 లక్షల రూపాయల విలువైన చెక్కులు, క్రెడిట్ కార్డులను మంత్రి అందజేశారు. దసరా పండుగ సందర్భంగా 5261 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఏపీఎస్ఆర్టీసీ జేఎండీ ఎం శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు సొంతూళ్లకు వచ్చేవారి కోసం, 20 నుంచి 25వ తేదీ వరకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏపీఎస్సీ 254 పోస్టులకు పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా గత రాత్రి 254 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13

అప్పటి నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోసమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్ర ఈరోజు ప్రారంభమవుతుంది. 70 రోజుల విరామం తర్వాత యాత్రను పునరుద్ధరిస్తూ రంపచోడవరం సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ నిన్న అనుమతులు జారీ చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతున్నాం. మీకు తెలుసా ప్రోగ్రాంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్తారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కేవలం దానం కాదు, అది మానవత్వానికి ప్రతీక. మన హిందూ సాంప్రదాయంలో ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా, సమస్త జీవులకు పోషణనిచ్చేటువంటి దైవ శక్తిగా అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తాం. శివుడికి భిక్షను అందించినటువంటి తల్లి అన్నపూర్ణాదేవి అని పురాణాలు చెబుతున్నాయి. ఆమె చేతిలో అన్నపాత్ర, మరో చేతిలో గరిట ఉండే రూపం మనకు ఆహార ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మరి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు మరి ఎక్కడెక్కడ కొలువై ఉన్నారు, మరి ఆ వివరాలన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈరోజు మన మీకు తెలుసా ప్రోగ్రాంలో.

ఎస్, వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వారి మనమైతున్నాం, మీకు తెలుసాలో. అలాగే ఈరోజు అన్నపూర్ణాదేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు కదా, అండ్ అలాగే మనం ఈ అన్నపూర్ణాదేవిని ప్రతిరోజు మన ఇంట్లోనే చూడవచ్చు, మన అమ్మే కదండి. సో అన్న

తిన్నావా టైంకి, ఎందుకని అన్నం బాక్స్ కంప్లీట్ చేసి తీసుకురాలేదు అంటూ ఇంకోసారి, ఇలా నీకు కావాల్సిందేంటి చెప్పు, చేసి పెడతాను అంటూ ఎప్పుడూ కూడా మన ఆకలిని చూసేది అమ్మే కదండి. మరి అలా మన అమ్మలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని కూడా మనం సరిగ్గా గమనించాలి. అండ్ ఇంకా ఇంతే కాకుండా, మరి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారిని ఎక్కడ చూడొచ్చు అంటే, నేపాల్లో ఉన్నటువంటి ఖాట్మండు అసాన్లో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. అలాగే ఈ ఆలయం 3 అంతస్తుల సాంప్రదాయ పగోడా నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని ధాన్య సంపదను, ఆహార సమృద్ధిని ప్రసాదించే దేవతగా ఆరాధిస్తారు. అసన్ ప్రాంతం సందడిగా ఉండేటువంటి ఒక చారిత్రకమైనటువంటి మార్కెట్ అన్నమాట. అక్కడ మసాలా దినుసులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, వ్యాపారం, ఇలా ఎప్పుడు అంటే ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇలా ఇంతమంది జనసంచారం మధ్యలో అన్నపూర్ణాదేవి ఆలయం భక్తులకు ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక గుర్తింపును కలిగి ఉంది. అలాగే మరి ఇంకా ఎక్కడున్నాయి అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మరి ఇలాంటి మరిన్ని ఆలయాల గురించి మరొక చక్కటి పాట అయితే వినతరవుతండి ప్రతి మీ అందరి కోసం. మరి అమ్మ అనగానే మరి మనకి అలా గోరుముద్దలు తినిపించేటువంటి అమ్మ గుర్తొచ్చేస్తుంది కదా. మరి అలా అమ్మ గుర్తురాగానే యమలీల ఈ చిత్రం నుంచి పాట అయితే నాకైతే గుర్తొచ్చేసింది. అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి
2: అలాగా. ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోమ్ మంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నెరలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సేయంగ్తో తలపడుతుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే మా ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ దేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం ముందుకు సాగడమే కాకుండా ఇతరులకు సాధికారత కల్పించడమే అసలైన శక్తి అన్నారు. ప్రస్తుత కాలంలో ఈ పరివర్తనకు డిజిటల్ శక్తి కీలక చతుశక్తికి ఉద్భవించిందని, డిజిటల్ శక్తి భారత్కు మరిన్ని అవకాశాలు తెరిచిందని మోదీ పేర్కొన్నారు.
4: Is not just the ability to move ahead, it is also the ability to empower others to move ahead. Bharat ka manna hai competition zaruri hai lekin compassion bhi hona chahiye.
3: 21వ శతాబ్దంలో సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ముఖ్యమైన వనరులుగా మారాయని ప్రధానమంత్రి అన్నారు. భారత సామర్థ్యాలు ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకునేలా చూడటమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తెల్లని, ఇక్కడ 100కి పైగా భాషలు, సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ప్రచురణలు, 1000కి పైగా శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని మోదీ తెలిపారు.
4: పవర్ కే పర్పస్ పర్ జో ఫోకస్ హై యహీ సోచ్ గవర్నెన్స్ మే భీ జరూరీ హై. సర్కార్ కే పాస్ అథారిటీ హై లేకిన్ ఇస్కా ఉద్దేశ్య యే నహీ హోనా చాహియే కి దేశ్ కా నాగరిక్ సిస్టమ్ పర్ హీ నిర్భర్ హో జాయే, బల్కి ఇస్కా మక్సద్ యే హోనా చాహియే కి దేశ్ కే నాగరిక్ సక్షమ హో, సశక్త హో, ఔర్ భారత్ ఇసీ రాస్తే పర్ చల్ రహా హై. ఇసీ రాస్తే పర్ చల్తే హుయే భారత్ నే బీతే 1 దశక్ మే 25 కరోడ్ లోగో కో గరీబీ సే బహార్ నికాలా.
3: 2014 నుంచి భారత్లో స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని, స్టార్టప్ల సంఖ్య 2,50,000 చేరుకుందని తెలిపారు. అలాగే 45% పైగా స్టార్టప్లలో ఒక మహిళా భాగస్వామి ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు నవరాత్రుల 3వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, శాంతి, దైవిక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటున్నారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం కలగాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నెరలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సమన్వయంతో సురక్షితమైన, బలమైన బిమ్స్టెక్ ప్రాంతం నిర్మించుకునేందుకు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్, దాని పరిసర ప్రాంతాల దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ 7 సభ్య దేశాలతో 1997లో బిమ్స్టెక్ ప్రాంతీయ సంస్థ ఏర్పడింది. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగంలో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్ధికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారతదేశంలో సంస్థగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. కేవలం క్యాన్సర్ మందులకే కాకుండా అన్ని రకాల మందులు, వైద్య పరికరాలపై ఉన్న అధిక మార్జిన్ల సమస్య ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్లకు 5,000 కందే గుండె స్టెంట్ ధర ఎంఆర్పీ వద్ద 25,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టెంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని మెహతా బదులిచ్చారు. ఈ కేసు విచారణ అక్టోబర్ 27కి కోర్టు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో ప్రతి అర్హులైన పౌరుడికి చోటు దక్కేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈసీఐ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు, వ్యక్తిగత వివరాలు సవరించుకునేందుకు, జాబితాలో లోపాలు సరిదిద్దుకునేందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిస్టిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, తప్పులు సవరణ సేవలు మరింత సులభతరం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడీపీ వృద్ధి అంచనా జూలైలో ఉన్న 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడంతో ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, నిర్మాణ సంస్కరణల మద్దతుతో భారత్ బలమైన వృద్ధి సామర్థ్యం ప్రదర్శిస్తోందని వివరించింది. న్యూఢిల్లీలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మింటో రోడ్, మండీ హౌస్ రౌండ్ బౌట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోధి రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, ఖన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, పరిస్థితికి అనుగుణంగా ఢిల్లీలో కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలవనున్నారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారీ పెట్టుబడులతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం వృద్దికి గొప్ప అవకాశాలు అందిస్తుందని పేర్కొన్నారు.

నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్స్ వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన గూర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడ్డంతో బుధి గండకీ నదికి అడ్డుకట్టపడి దిగువ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన సహాయక చర్యలు కొనసాగుతాయని సైన్యం తెలిపింది. ఆగస్టులో సంభవించిన విపత్తులో 1457 మంది మరణించగా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. తాజా వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారతదేశం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు ఓడెన్స్లో ప్రారంభం కానుంది. భారత క్రీడాకారిణి పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆన్ సే యంగ్తో తలపడుతుంది. అలాగే తన్వి శర్మ జపాన్కు చెందిన నత్సుకి నిదేరాతో పోటీ పడనుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ బరిలో దిగనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి రేపు ఆడనుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ACP-NDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है.
4: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
5: विंटनारू विविध भारती FM 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అన్నపూర్ణ దేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఇంకా ఎక్కడెక్కడ దర్శించుకోవచ్చు అని, అలాగే మన దేశంలో కూడా అన్నపూర్ణాదేవి అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసిలో ఉన్నటువంటి కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం.

శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఆహారాన్ని, పోషణను అందించేటువంటి తల్లిగా పూజలందుకుంటారు. అలాగే

అలాగే కాశీ క్షేత్ర అధిదేవత అయినటువంటి అన్నపూర్ణాదేవి గొప్పతనం అనంతమైంది. శివుడు సృష్టి అంతా మాయ అని అన్నప్పుడు ప్రకృతి లేకపోతే జీవనం లేదని నిరూపించిన అమ్మవారు అంతర్ధానమైంది. లోకమంతా కరువుతో అల్లాడుతున్నప్పుడు అమ్మవారి ప్రాముఖ్యతను తెలుసుకున్నటువంటి ఈశ్వరుడు స్వయంగా వచ్చి అమ్మ ముందు జోలెపట్టాడు. అంటే భౌతికమైనటువంటి ఆహారం, ఆధ్యాత్మిక జ్ఞానం రెండు అమ్మ అనుగ్రహం వల్లే లభిస్తాయని దీని అర్థం. అందుకే ఇంట్లో వండే ప్రతి తల్లిని, పెట్టే ప్రతి ముద్దను అన్నపూర్ణ స్వరూపంగా భావిస్తాం. మరి ఇలాంటి మరిన్ని విషయాలు విశేషాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ తీన్మార్.

ఎస్, మరి మన దేశంలో ఉన్నటువంటి అన్నపూర్ణ దేవి ఆలయాల గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం. అలాగే కర్ణాటకలోని చిక్కమగళూరులో హోర్నాడులో అన్నపూర్ణేశ్వరి ఆలయం అయితే ఉంది. ఇక్కడ అమ్మవారు నిలుచున్న భంగిమలో పీఠం మొత్తం బంగారంతో చెక్కబడి అద్భుతంగా దర్శనమిస్తారు. ఈ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులెవరూ ఆకలితో వెళ్లకూడదనేటువంటి నియమం ఉంది. అందువల్ల ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భక్తులకు రుచికరమైనటువంటి భోజనాన్ని ఉచితంగా అందిస్తారు. అలాగే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శ్రీ అన్నపూర్ణ మందిర్ ఉంది. అండ్ ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద పురాతన దేవాలయాల్లో కూడా ఒకటి. ఈ దేవాలయంలో వాస్తుశిల్పం దక్షిణ భారతదేశంలోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 4 భారీ రాతి ఏనుగులు విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి. అలాగే ఈ ఆలయ సముదాయంలో అన్నపూర్ణాదేవి ప్రధాన దేవత కాగా శివుడు, హనుమంతుడు, కాళికాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా నిరంతరం అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బారక్పూర్ అన్నపూర్ణ ఆలయం, ఇది కోల్కతా సమీపంలో ఉన్నటువంటి ఆలయం. ప్రసిద్ధ దక్షిణేశ్వర్ కాళీ ఆలయాన్ని నిర్మించినటువంటి రాణి రసమణి కుమార్తె జగదంబాదేవి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పూర్తిగా దక్షిణేశ్వర్ ఆలయ నమూనాల్లో అంటే నవరత్న శైలిలో నిర్మించబడి ఉంది. ఇక్కడ అష్టధాతువులతో చేసినటువంటి అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటుంది. అండ్ అలాగే బెంగాలీ సాంప్రదాయంలో ఈ అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా అన్నపూర్ణాదేవికి ఆలయాలు అనేటువంటివి తక్కువగా ఉన్నప్పటికీ ప్రముఖ దేవీ క్షేత్రాల్లో అమ్మవారిని అన్నపూర్ణగా పూజిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని చూసుకోండి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకారంలో చేతిలో అక్షయ పాత్ర గరిటెతో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే భీమవరం సోమారామం, పంచానామ క్షేత్రంలో ఒకటైనటువంటి భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి సరిగ్గా పై అంతస్తులో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి ఆలయంలో కూడా అమ్మవారు విశేషంగా మనకి దర్శనమిస్తారు. అలాగే వరంగల్ భద్రకాళి ఆలయంలో ఇక్కడ కూడా దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు చేస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తమ ఇళ్లలోని వంటగదిని అన్నపూర్ణ నివాసంగా భావించి పూజించడం అనేది ఒక విశ్వవ్యాప్త ప్రభావానికి నిదర్శనంగా మనం అయితే చెప్పుకోవచ్చు. మరి మరిన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్, కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
6: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
7: ఏదో బాగానే ఉన్నానులే.
6: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
7: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
6: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
7: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
6: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
7: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
6: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
7: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
6: అఫ్కోర్స్.
8: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
6: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తారు. రేపు సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 15వ తేదీ ఉదయం పున్నమిఘాట్లో నిర్వహించే జాతీయ సరస్సు మేళా 2026ను రాష్టపతి లాంఛనంగా ప్రారంభిస్తారు. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా జాతీయ సరస్సు మేళా విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు పున్నమిఘాట్ సమీపంలో ఈ మేళా జరగనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో చెన్నైకి కృష్ణా జలాల సరఫరా, గోదావరి, కృష్ణా, కావేరీ నదుల అనుసంధానంపై చర్చిస్తారు. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి కొత్తగా నిర్మించిన 2.5 కిలోమీటర్ల బైపాస్ రహదారిని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీశైలమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోని చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం ఆర్థికంగా అండగా నిలుస్తోందని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో పీఎం వీధి విక్రేతల ఆత్మ నిర్బర్ స్వనిధి 2.0 కార్యక్రమం కింద వీధి వ్యాపారులకు 20 కోట్ల 40 లక్షల రూపాయల విలువైన చెక్కులు, క్రెడిట్ కార్డులను మంత్రి అందజేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉదయం మలయప్ప స్వామివారు చినశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి మలయప్ప స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పోలవరం జిల్లా దేవీపట్టణం మండలం గండిపోసమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్ర ఈరోజు ప్రారంభమైంది. అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఉన్నాం ధీర ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు ధీర ప్రోగ్రామ్ లో ఇప్పుడు అంటే ఈ రోజైతే మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల గురించి ఇందాక మాట్లాడుకున్నాం. అలాగే ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా మనం ఆరాధిస్తున్నాం. అయితే అన్నపూర్ణాదేవిని ఆరాధించడం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమేనా? కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నపూర్ణాదేవి అంటే అన్నం, ఆకలి తీర్చడం, పోషణకు ప్రతీకగా ఆ తల్లిని భావిస్తాం. ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలో డబ్బుంది, బంగారం ఉంది, పెద్ద పెద్ద భవనాలున్నాయి, అత్యాధునిక సాంకేతికత ఉంది, కానీ తినడానికి ఒక్క మెతుకు అన్నం కూడా లేదు. అప్పుడు మన సంపదకు విలువ ఉంటుందా? కాదు కదండి. అందుకే ఈ

మనం తినే ప్రతి ముద్ద వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. రైతు పంట పండిస్తాడు, ఆ ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొస్తే ఆహారాన్ని నిల్వ చేసి రవాణా ద్వారా దుకాణాల్లో విక్రయిస్తారు. అంటే మనం తినే అన్నం వెనుక ఎంతోమంది శ్రమ దాగి ఉంది కదా. అంటే మీరు ఒక ముద్ద అన్నాన్ని వృధా చేస్తే వీరందరి శ్రమను కూడా వృధా చేసినట్లే. అలాగే ఆధునిక మహిళలు వంట చేసేటువంటి నైపుణ్యాన్ని కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేయకుండా వాళ్ల ఆసక్తికి తగ్గట్లుగా చిన్న వ్యాపారంగా కూడా మార్చుకుంటున్నారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి ఇతరులకు ఉపయోగపడేలా కూడా ఇలా మార్చుకోవచ్చు అని మనకైతే చూపిస్తున్నారన్నమాట. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు విషయాలైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: సమయం 1:20 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్డును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి పి నారాయణ శంకుస్థాపన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారి 67 నూతన బైపాస్ రోడ్డును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఆత్మకూరులో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బైపాస్ రహదారి అందుబాటులోకి రావడంతో ఆత్మకూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు. రవాణా సౌకర్యాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని రామనారాయణరెడ్డి పేర్కొంటూ,
1: ₹6,31 కోట్ల దీనికి మంజూరు చేస్తే 4 మాసాల్లో పని పూర్తి చేసి

0: ప్రారంభానికి తీసుకొచ్చాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద రెండు కోట్లు 160 లక్షలు కలిపి ఈ రోడ్డు సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైన్ బ్యూటిఫికేషన్ తో పాటు ఈ రోజు 8 కోట్ల 91 లక్షలతో ఈ పని పూర్తయింది.
1: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 10 లక్షల రూపాయల నిధులతో 325 మంది దివ్యాంగులకు 540 సహాయ ఉపకరణాలను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామనాయుడుతో కలిసి ఈ రోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉంటాయని పేర్కొన్నారు. మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పింఛన్లు అందని దివ్యాంగులకు సొంత నిధులు దాతల సహకారంతో ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సాయంత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో చెన్నైకి కృష్ణా జలాల సరఫరా, గోదావరి కృష్ణా కావేరీ నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అనంతరం విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహించే విజయవాడ ఉత్సవ్ 2.0లో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. రాజధాని అమరావతిలోని ఉదండరాయనపాలెంలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ది చేయనున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 11 ఎకరాల్లో ఈ భారీ జంట టవర్లను నిర్మించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టవర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. శంకుస్థాపన అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ
2: అమరావతి క్యాపిటల్ సిటీలో ముఖ్యమంత్రి గారు 1 ఎకరాల ల్యాండ్ ని క్వాంటమ్ వ్యాలీకి మార్చేసి దాంట్లో 8 టవర్లు కట్టేటట్టుగా ప్లాన్ చేశారు. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ మిషన్ పెట్టడానికి ఆల్రెడీ 50,000 చదరపు అడుగులతో ఒక బిల్డింగ్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది ఫిబ్రవరి పూర్తయితే ఆ యొక్క బిల్డింగ్ లో ఆ మిషన్ యాక్చువల్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ విని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అనేక మంది ఐటీ ఉద్యోగస్తులకి అటు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ తో మందికి ఉద్యోగాలు వస్తాయి.
1: భారత రాష్ట్రపతి ద్రౌపది మురుము రేపు ఎల్లుండి 2 రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రాష్ట్రపతి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 15వ తేదీ ఉదయం పున్నమి ఘాట్లో నిర్వహించే జాతీయ సరస్మేళ 2026ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులు లఖపతి దీదీలతో కలిసి విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విజయవాడలో అన్ని శాఖల సమన్వయంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. అత్యంత నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని వారికి జీవనోపాధి కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం సమావేశీ ఆజీవిక యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీన్దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 10,000 అత్యంత నిరుపేద కుటుంబాలను పేదరికం నుంచి బయట తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశ కార్మిక రంగ సంక్షేమం కోసం తీసుకువచ్చిన కార్మిక చట్టాలు 2025 గురించి ఈరోజు తెలుసుకుందాం. 29 పాత కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో దేశంలో 4 కొత్త కార్మిక చట్టాలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, కార్యాలయ భద్రతకు సంబంధించిన 29 కార్మిక చట్టాలను ఈ 4 చట్టాల పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో సంస్థలకు నిబంధనల అమలు సులభతరమై కార్మికులకు రక్షణ మరింత విస్తరించింది. ప్రతి కార్మికుడికి కనీస వేతనాన్ని చట్టబద్దమైన ఒక్క గుర్తించడంతో పాటు గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులను కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యంత సమగ్రమైన ప్రగతిశీల కార్మిక ఆధారిత సంస్కరణలో 4 కొత్త కార్మిక చట్టాలు ఒకటే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ
3: 4 సరల్ లేబర్ కోడ్స్ మే బదలా గయా ఇస్సే హమారే శ్రమిక్ భాయ్ బహన్ న్యూనతమ్ సాలరీ రోజ్గార్ కి సురక్ష సామాజిక సురక్ష ఔర్ స్వాస్థ్య

0: स्वास्थ्य सुरक्षा जैसे विषयों पर और सशक्त होंगे। नए लेबर कोड्स में इंटर स्टेट माइग्रेंट लेबर्स की परिभाषा को भी सुधारा गया है। हमारे प्रवासी श्रमिक भाई बहनों को वन नेशन वन राशन कार्ड जैसी योजना से भी बहुत मदद मिली है।
1: గ్రామీణ ప్రాంతాల అభివృద్దితో పాటు రైతులకు వ్యవసాయ సేవలు అందించడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, కొత్త భవనం అందుబాటులోకి వస్తే రైతులకు వ్యవసాయ సహకార సేవలు మరింత సులభతరం కానున్నాయని అన్నారు. గ్రామీణ వ్యవసాయ అభివృద్దికి ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడంతో పాటు విపత్తుల పట్ల ప్రజల్లో అవగాహన అప్రమత్తత పెంపొందించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి 1989 నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 13 ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దేశంలో విపత్తు నిర్వహణ చట్టం 2025 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని రూపొందించారు. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తూ కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ ప్రణాళికలను అమలు చేస్తోంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఉదయం మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 5 తలల శేషవాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కాగా ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మలయప్ప స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళ్ళలో శ్రీ కొత్తమ్మ తల్లి 101వ వార్షిక జాతర మహోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు, కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్తాలు సారీ సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 3వ సారి ఈ జాతరను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బోలార్ సాధక ప్రాజెక్టు శ్రీశైలమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్డును ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉంటాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి పి నారాయణ శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి అన్నపూర్ణాదేవి అంటే భోజనం మాత్రమేనా? కాదు. అండ్ ఇప్పుడున్నటువంటి ఏఐ, డ్రోన్స్, స్మార్ట్ ఫార్మింగ్, అలాగే వాతావరణాన్ని అంచనా వేయడం, మట్టిలో తేమను గుర్తించేటువంటి సెన్సర్స్, నీటిని గుర్తించడం, అలాగే పంటల్లో వ్యాధుల లక్షణాలను గుర్తించడం, ఇలా సాంకేతికత ఒక్కటే ఆకలిని పూర్తిగా తొలగించలేదు. కానీ మనం భవిష్యత్తులో తినేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది పండించడంలో ఏఐ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఆధునిక సాంకేతికతలో కూడా మనం అన్నపూర్ణాదేవిని చూడగలగామన్నమాట. అలాగే భూమి మనకు ఆహారాన్ని ఇస్తుంది. ఆ భూమిని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా. నీటిని వృధా చేయడం, నేలను కలుషితం చేయడం, పంటలను నిల్వ చేయడంలో నిర్లక్ష్యం, ఇలా అన్నింటి ప్రభావం కూడా ఆహార ఉత్పత్తిపైనే పడుతుంది. అంటే మనం ప్రకృతి పట్ల కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి అని చెప్తుంది అన్నపూర్ణాదేవి. అండ్ ఇంకా చెప్పాలి అంటే మనం తినేటువంటి ప్రతి అన్నం ముద్ద వెనుక కూడా ఎంతోమంది శ్రమ దాగి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. అంటే రైతు పంట పండిస్తాడు, తర్వాత ఆ ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొస్తే అక్కడ ఆహారాన్ని నిల్వ చేస్తారు, తర్వాత రవాణా ద్వారా దుకాణాల్లో విక్రయిస్తారు. మరి అక్కడి నుంచి మన ఇంటికి తీసుకొచ్చి అంటే అది కూడా ఫ్రీగా ఏమివ్వరు కదా. సో మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతో మనం ఆ ఆహారాన్ని కొనుక్కొని మన ఇంటికి తీసుకొస్తాం. తెచ్చిన తర్వాత మనం అలా తెచ్చినటువంటి ఆ ఆహారాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలి. బట్ చాలామంది ఆహారాన్ని వృధా చేస్తున్నారు. అంటే ఆహారాన్ని మాత్రమే కాదండి మనం వృధా చేసేది, వీరందరి శ్రమను కూడా మనం వృధా చేస్తున్నట్టే కదా. అలాగా ఇలా ఎన్నో విషయాలున్నాయి. అన్నపూర్ణాదేవి అంటే ఆకలి, భోజనం ఇదొక్కటే కాదు, అండ్ ఇంకా ఎన్నో విషయాలు మనకైతే నేర్పిస్తుంది ఆ మాత. మరి అవన్నీ కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మీరు ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీర ప్రోగ్రాంలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, అన్నపూర్ణాదేవి అంటే అన్నం ఆకలి మాత్రమే కాదండి, భూమి. మనం తినేటువంటి భోజనం తయారుగా మనం ముందుకు రావాలి అంటే ఎంతోమంది శ్రమ. అలాగే ఇప్పుడున్నటువంటి ఏదైతే టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం పండించబోయే మనం తినబోయేటువంటి ఆహారంలో వాటి పాత్ర. ఇలా ఇంట్లో భోజనం కూడా మనకి చాలా సహజంగా అలా అనిపిస్తుంది కదా, కానీ భోజనం తయారయ్యే వరకు ఒకరు సరుకులు తెస్తారు, కూరగాయలు శుభ్రం చేస్తారు, తర్వాత వంట చేస్తారు, వడ్డిస్తారు, మరొకరు పాత్రలు శుభ్రం చేస్తారు. ఇలా ఈ పనులన్నీ కూడా గుర్తింపు లేకుండా జరిగిపోతూనే ఉంటాయి. అన్నపూర్ణాదేవి భావాన్ని ఇక్కడ మనం అన్వయించుకుంటే కుటుంబానికి పోషణ అందించేటువంటి శ్రమను గౌరవించడం అనేది మనం నేర్చుకోవాలి. అన్నం మనకు జీవాన్నిస్తుంది. ఆహారాన్ని గౌరవించడం మన సంస్కృతి మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. ఆకలిని అర్థం చేసుకోవడం అనేది మానవత్వం. మరి అలా ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ధీర ప్రోగ్రాంలో మరి నెక్స్ట్ ఖడ్గం ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై విత్ యువర్ ఆర్జీ సమత.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటే.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం వర్తియో రాజే సమత. మరి సమయం చూసుకుంటే 2:33:36 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్లో. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రాంలోకి. మరి మన లిజనర్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో వెల్కమ్ టు సందడి సందడి అంటూ, అండ్ అలాగే మరి నేను అడగబోయేటువంటి క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్స్ చెప్పడానికి ఎవరు రెడీగా ఉన్నారని అర్థమైపోతుంది. సో మరి మన ఇంకా సందడి సందడి లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సో వింటూ ఉండండి మరి.

ఎస్, మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లాడు, అది మనకందరికీ తెలుసు కదా. అయితే లంకకు తీసుకువెళ్ళిన తర్వాత ఆమెని ఒక చెట్టు కింద ఉంచారనమాట. సో అంటే ఆవిడికి విడిగా రూమ్ అండ్ అంటే అకామిడేషన్ ఇంకా మంచిగా ఇచ్చినా కూడా ఆవిడ అదంతా ఏమి యాక్సెప్ట్ చేయలేదు. సో ఆవిడను అంటే సీతాదేవిని రావణుడు ఒక చెట్టు కింద, అయితే సీతాదేవి ఉందన్నమాట. మరి ఇంతకీ ఆ చెట్టు ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సీతాదేవి లంకకు వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద ఎక్కువ సమయం గడిపింది, మరి ఆ చెట్టు ఏంటి? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: ఎస్, మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఎస్, ఆదోన్ నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి వెల్కమ్ అంటున్నారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన గారు, సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే చిన్ని గారు ఎలా ఉన్నారు అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, సూపర్బ్. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జి రెడ్డన గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తవ ఆత్మకూరు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సునంద గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే లావణ్య గారు వనపర్తి రామానంతపురం, ఓకే రామానంతపురం అండి, ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ కాదు, సో మరొకసారి ఆలోచించి పంపించండి. అలాగే వర్ణిక దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుండి పంపించారనమాట, సో కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ తలంపాడు నుంచి దొరవారి సత్రం తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయవాడ నుంచి కరుణా గారు కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బీవి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. టి మోహన్ రావు గారు అచ్యుత్ లక్ష్మీనారాయణ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పేట నుంచి హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నందిగామ నుండి తేజస్విని గారు విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎలా ఉన్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. నేనైతే బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
0: Yes, ఇంకా ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అనంత అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సారీ అండి. అలాగే నందిగామ నుండి పుష్పావతి గారు కరెక్ట్ ఆన్సర్.

కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సుందరి గారు పెనంబలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బంగారాజు గారు ఆదరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు అశోక్, సారీ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి గారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రామకృష్ణ గారు రాంపురం సూర్యాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గడ్డం మంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దామర్ల చిన్నమస్తానరావు గారు అలాగే దామర్ల పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దమోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ నెహాన్ శ్రీవాణి సౌమ్య శ్రీరామ్దాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు నల్గొండ జిల్లా చిత్రాల నుంచి. అండ్ అలాగే ఓకే అండ్ అలాగే క్వశ్చన్ మరొకసారి అంటున్నారు కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు గారు ఆకివీడు నుంచి. షూర్ అండి, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తాను. అండ్ ఫాతిమా జహీరా హాయ్ మామ్ ఎలా ఉన్నారు లంచ్ చేశాను అంటున్నారు. ఎస్ అయిపోయింది. అలాగే చేంబోరు సుస్మిత గారు సిడ్నీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హైదరాబాద్ నుండి షణ్ముఖి, ఓకే నో ప్రాబ్లం, నేనైతే క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అండ్ అలాగే దిల్షుక్ నగర్ హైదరాబాద్ నుంచి లిఖిత్ ప్రసాద్ పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రావణాసురుడు సీతను అపహరించినప్పుడు ఆమెను లంకలో ఏ వనం కింద అంటే ఏ చెట్టు కింద ఉంచాడు అని అడిగాను అనమాట క్వశ్చన్. సో హిందూ పురాణాల ప్రకారం రావణాసురుడు సీతను అపహరించినప్పుడు ఆమెను లంకలో ఉన్నటువంటి అశోకవనంలో అంటే అశోకవనంలో అశోక చెట్టు కింద ఉంచారన్నమాట. సో అశోక వృక్షం కింద ఉన్నారు. అయితే మానసిక వేదనతో ఉన్నటువంటి సీతమ్మకు ఈ వృక్షాలు ఆశ్రయాన్నిచ్చి ఆమె దుఃఖాన్ని తగ్గించాయని నమ్ముతారు. అలాగే హనుమంతుడు కూడా సీతాదేవిని మొదటిసారిగా ఆ వృక్షం పైన కూర్చొనే చూశారట. అండ్ అలాగే అశోక వృక్షం అంటే అశోక అంటే దుఃఖం లేనిది, అలాగే దుఃఖాన్ని తగ్గించేది అని అర్థం.

అండ్ అంతేకాదు, మన హిందూ మైథాలజీ ప్రకారంగా అలాగే ఆయుర్వేద పరంగా కూడా అశోక వృక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రేమదేవుడైనటువంటి మన్మధుడిని పూల బాణాలతో, ఆయనకున్నటువంటి పూల బాణాల్లో అశోక పువ్వు కూడా ఒకటి. ఇది ప్రేమకు, సంతానోత్పత్తికి చిహ్నంగా భావిస్తారు. అలాగే ఈ వృక్షంలో యక్షులు, గంధర్వులు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు ఉంటారో వారు ఈ చెట్టును పూజిస్తారు. అలాగే ఆయుర్వేదం ప్రకారంగా కూడా ఈ అశోక వృక్షం యొక్క బెరడు, పువ్వులు, గింజలను ఔషధంగా విస్తృతంగా ఉపయోగిస్తారన్నమాట. సో లేడీస్కి వచ్చేటువంటి మెన్స్ట్రల్ డిజార్డర్స్ కానివ్వండి, ఆ తర్వాత అధిక రక్తస్రావం, ఇలాంటి సమస్యలను తగ్గించడంలో ఈ అశోక బెరడు అద్భుతంగా పనిచేస్తుందని, దీన్ని అశోకారిష్టం అలా తయారు చేస్తారన్నమాట. అలాగే గర్భాశయ కండరాలను బలోపేతం చేయడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడడానికి వీటిని యూజ్ చేస్తారు. అండ్ అలాగే అశోక పువ్వులను కూడా చర్మం యొక్క రంగును మెరుగుపరచుకోవడానికి, చర్మంపై వచ్చేటువంటి మచ్చలు, మంటలు తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. అండ్ అంతేకాకుండా ఈ చెట్టులో ఉండేటువంటి ఈ బెరడు, పువ్వులు, మొక్కలు, సో ఇవన్నీ వీటిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణ

ఆసనాలు వలన శరీరంలో వచ్చినటువంటి నొప్పులు వాపులను తగ్గించడంలో కూడా సహాయపడతాయని నమ్ముతుంటారు. సో అయితే ఇవన్నీ కూడా ఈ ఆయుర్వేద ఔషధాల తయారీలో వాళ్ళకి ఒక విధానం అనేది ఉంటుంది. మనం ఏదో తెచ్చేసుకొని చెప్పారు కదా, సమత గారు చెప్పారు అశోక వృక్షం చాలా

ఎస్, మరి మన సెకండ్ క్వశ్చన్ ఏంటి మన సందడి సందడిలో అంటే, మనం తినేటువంటి ఆహారం ఉంటుంది కదా, సో ఈ ఆహారంలో మన శరీర కణజాల నిర్మాణానికి మరమ్మత్తుకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి పోషకం ఒకటి ఉంటుంది, అదేమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మనం తినేటువంటి ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇంకా ఇలాగ చాలా చాలా ఉంటాయి కదా. అయితే వీటిలో మన శరీర కణజాలాల నిర్మాణానికి అలాగే మరమ్మత్తుకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి పోషకం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఇలాంటి ఫుడ్స్ తినమని చెప్తారు. సో దానివల్ల ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణజాలాలు అనేటువంటివి చక్కగా ఉత్పత్తి చెందుతాయి, అండ్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా అవి రిపేర్ చేసుకోగలుగుతాయి అన్నమాట. మరి ఇంతకీ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. సో మరి మీరైతే గెస్ చేస్తూ ఉండండి, అండ్ అలాగే మీ మెసేజ్ని వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24884 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారి 67 నూతన బైపాస్ రోడ్డును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఆత్మకూరులో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాజధాని అమరావతిలోని ఉద్దనరాయనపాలెంలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1,10,00,000 రూపాయల నిధులతో 365 మంది దివ్యాంగులకు 540 సహాయ ఉపకరణాలను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ, రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డితో కలిసి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది మురుము రేపు ఎల్లుండి 2 రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రాష్ట్రపతి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 15వ తేదీ ఉదయం పొన్నమ్మఘాట్లో నిర్వహించే జాతీయ సరస్ మేళా 2020ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులు లఖపతి దీదీలతో కలిసి విందులో పాల్గొంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. అనంతరం విజయవాడలోని పొన్నమ్మఘాట్లో నిర్వహించే విజయవాడ 2.0లో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని ప్రసంగిస్తారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్దితో పాటు రైతులకు వ్యవసాయ సేవలు అందించడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గోరీపట్నం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకి గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు రైతులకు సాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీశైలమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కొట్టబొమ్మాళ్ళు శ్రీ కొత్తమ్మ తల్లి 101వ వార్షిక జాతర మహోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సారే సమర్పించారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

అలాగే నాగ లక్ష్మి గారు నంది వెలుగు నుంచి, సో ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించారు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా రిపీట్ చేస్తాను కదా. అండ్ గాయత్రి గారు తిరుపతి నుంచి ఇందాక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు ఆన్సర్. ఓకే, అలాగే దక్ష అండ్ వెన్య విజయవాడ నుంచి, వీ డోంట్ నో అక్క అంటున్నారు, నో ప్రాబ్లం. అండ్ అలాగే దేవక్కి దేవి హర్షిత మదనపల్లి నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం నుంచి, కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రైట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, బట్ కాదు. మాధవి ఆంజనేయులు గారు భూతాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. సునంద అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రొంపచర్ల నుంచి పంపించారు. ఓకే, అండ్ అలాగే ఆచార్య భారతి గారు కౌతళం కర్నూలు జిల్లా నుంచి కాల్షియం అంటున్నారు, బట్ యాక్చువల్గా ఏంటంటే కాల్షియం అనేది బోన్స్కి రిలేటెడ్ అండి, కణాలకు సంబంధించింది కాదు. బట్ ఎనీవే ఓకే, బట్ మరొకసారి ఆలోచించి చూడండి. విజయలక్ష్మి గారు పెదకొండ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి. ఓకే, దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ అమ్మవారి కృప కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అంటూ పంపించారు. ఎస్, అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి గారు పంపించారు ఆన్సర్ అయితే. ఓకే, కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు, విటమిన్స్ కాదండి. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీనాథ్ గారు రాంపురం సూర్యాపేట జిల్లా నుంచి పంపించారు, ఓకే దగ్గరగా వచ్చారు. అండ్ ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నందిగామ నుంచి తేజస్విని గారు పంపించారు, అన్ యాపిల్ ఎడే కీప్స్ ద డాక్టర్ వేనా, ఓకే బట్ కాదు ఆన్సర్ అయితే, వాళ్ళకు ఒకసారి థింక్ చేయండి. అండ్ అలాగే తాడుబాయి మోహన్ రావు గారు అచ్యుత లక్ష్మీనారాయణ మార్కాపురం నుంచి పంపించారు. ఓకే, హైదరాబాద్ నుండి షణ్ముఖి పంపించారు. అండ్ అలాగే నిఖిల్ అలాగే గౌతమి, సో వీరిద్దరికి కూడా వెరీ బిగ్ హాయ్. ఓకేనా, అండ్ విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. మరి మీరు ఒకసారి మరి మళ్ళీ ఆలోచించి కరెక్ట్గా పంపించండి. మనం తినేటువంటి ఆహారంలో శరీర కణజాల నిర్మాణానికి మరమ్మత్తుకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి పోషకం ఏమిటి? మరి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పంపిస్తూ ఉండండి 0866248414 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఎస్, మరి ఇంకా మన లిజినెస్ పంపించేటువంటి ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

అయితే పంపించారు. అలాగే సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శంకర్ రాజేశ్వర్ అనంతపురం నుంచి పంపించారు. ఓకే, కరెక్ట్గా గెస్ చేశారు. అలాగే బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి పంపించారు ఆన్సర్. ఆదర్ నుండి రాజేశ్వరి బాయ్ గారు, ఎస్ ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్. అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల నుండి దమోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి స్వరూప కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే చేంబోలు సుస్మిత సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కల్లూరు నుండి శ్యామ్ గారు, సత్తుపల్లి నుండి మిత్ర శ్రీకృష్ణ, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రియాజ్ నెల్లూరు నుంచి. మురళి గారు, సో హాయ్ అండి. నార్కట్పల్లి నెమ్మాని నుండి పున్నం వెంకటేశం హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లావణ్య వనపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ష్యూర్ తప్పకుండా కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు గారు, ట్రై చేస్తానండి. అండ్ అలాగే కూర్నతల్ సునీల్ లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహేష్ గారు బేతంచెర్ల గౌరీపేట నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ కరెక్ట్ అండి. అలాగే రేణుకా దీప్తి ఆదిత్య అనుష గుంతకల్ నుంచి పంపించారు. అలాగే రాజుల నుంచి మాదుగుండు రాజేష్ గారు, చరణ్ సౌమ్య అంజలి, సో పంపించారు కరెక్ట్ ఆన్సర్. కుసుమగారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీకాకుళం నుంచి కేవీ రమణమూర్తి గారు పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్, సో కరెక్ట్ ఆన్సర్ అండి. శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి విజయ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణ్యం గారు అంజూర్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

మిస్ మరి మన శరీరంలో ఆహారంలో ఉండేటువంటి శరీర కణజాల నిర్మాణానికి మరమ్మత్తుకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి పోషక పదార్థం ఏంటి అంటే ప్రోటీన్స్ అన్నమాట. సో ప్రోటీన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మన శరీర నిర్మాణానికి అలాగే కణజాల నిర్మాణానికి మరమ్మత్తుకు ప్రధానంగా కావాల్సినటువంటి ఇవి అన్నమాట పోషకాలు ఇవి. అండ్ అలాగే ప్రోటీన్స్ అనేవి మన శరీర కండరాల నిర్మాణానికి కాదు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా ముఖ్యమైనది. అండ్ మన రోజువారి అవసరాలకు తగ్గట్లుగా ప్రోటీన్ సోర్సెస్ నుంచి ఖచ్చితంగా మనం చక్కగా ప్రోటీన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కి సుమారు 40 నుంచి 50 గ్రాముల ప్రోటీన్ వరకు అవసరపడుతుంది. అలాగే పురుషుల్లో 50 గ్రాముల నుంచి 60 గ్రాముల ప్రోటీన్ అనేది నీడ్ ఉంటుందన్నమాట. మరి ఈ ప్రోటీన్ సోర్సెస్ ఏంటి అంటే పప్పు ధాన్యాలు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇలాంటి పప్పులన్నిటిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే శనగలు, బఠానీలు, వీటితో కూడా మంచిగా ప్రోటీన్ లభిస్తుంది. అండ్ సోయాబీన్స్, టోఫు, అంటే ఇలా మొక్కల ఆధారిత ప్రోటీన్లలో కూడా ఈ వీటిలో కూడా మనకి ప్రోటీన్ చక్కగా అందుతుంది. అండ్ ఇలాగే పాల నుంచి తయారైనటువంటి పన్నీర్ కానివ్వండి. సో వీటిలో ఏంటంటే కాల్షియం

0: పాటు ప్రోటీన్ ఉంటుంది. అండ్ అలాగే నట్స్, సీడ్స్, బాదం, పిస్తా, వాల్నట్స్, సబ్జా గింజలు, సో వీటన్నిటిలో కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. వీటితో పాటు రాజ్మా, కిడ్నీ బీన్స్, సో ఇవన్నీ కూడా ఏంటంటే వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. అలాగే మరి మనం నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో తీసుకుంటే చికెన్ బ్రెస్ట్, ఎగ్స్, ఫిష్, తర్వాత పాలు, పాల ఉత్పత్తులు, సో వీటన్నిటిలో కూడా ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రోటీన్ సోర్సెస్ అనేది మన శరీర కణజాల నిర్మాణానికి, మరమ్మత్తుకు చాలా ప్రధానంగా ఉపయోగపడేటువంటి పోషకం అన్నమాట. అందుకనే నేను ఇందాక ఒక క్లూ కూడా ఇచ్చాను, చాలామంది లిజినెస్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. సో మనకి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ ఇలా అయినప్పుడు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోమంటారు. ఎందుకు అంటే ఒకవేళ లోపల ఎముకలకు ఏమన్నా అయిందనుకోండి కాల్షియం తీసుకోమని చెప్తారు డాక్టర్స్. బట్ స్కిన్కి ఏదన్నా దెబ్బలు తగిలినా మనకి మళ్ళీ ఎక్కడన్నా స్కిన్ కానీ లేకపోతే కండరాలు కానీ మళ్ళీ డెవలప్ అవ్వాలి అంటే మాత్రం చక్కగా రోజు పాలు, గుడ్లు ఇలా తీసుకోండి అని సజెస్ట్ చేస్తుంటారు కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోటీన్ సోర్సెస్ అన్నమాట. ఎస్, సో అది చాలామంది ఎగ్స్ ఇలా కూడా పంపించారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దంపూరు బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ సౌధామిణి, వసుంధర ఇనమనగుడి నుంచి కూడా పంపించారు. బట్ ఓకే, సో అదనమాట సంగతి. కాబట్టి మీరు కూడా మీ ఫుడ్లో ప్రోటీన్ ఎంత ఉంది అనేది సరిగ్గా చూసుకొని ప్రోటీన్ సోర్సెస్తో ఉన్నటువంటి మంచి ఆహారాన్ని తీసుకోండి. మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏముండబోతుంది, మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆడియో క్లిప్ అన్నమాట. సో ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో క్లిప్ అయితే వినిపిస్తాను, మరి ఈ పాట ఏ సినిమాలోది అనేది గెస్ చేయడానికి రెడీగా ఉండండి.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మరి విన్నారు కదా, మరి ఈ ఆడియో ట్రాక్ ఏం పాట, పాట ఏంటి అని కానీ లేకపోతే మూవీ ఏంటి అనేది కానీ గెస్ చేసి, మరి హీరో హీరోయిన్స్, సో ఏదైనా సరే కరెక్ట్గా గెస్ చేసి మరి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 0866244884 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
4: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
5: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
3: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
6: భారతి FM 101.3.

ఎస్, మరి నేను వినిపించినటువంటి ఆడియో క్లిప్ ఏ సినిమాలోది అని అడిగాను కదా, సో మరి చూసేద్దాం. మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ మనోజ్ గారు నెల్లూరు వడియపాలెం నుంచి పంపించారు, బట్ కాదండి. అండ్ అలాగే మంగళగిరి జయలక్ష్మి గారు నాకైతే ఒక 3 క్లూస్ 3 ఆప్షన్స్ ఇచ్చారు, చూస్ ద కరెక్ట్ వన్ అని. అంతేనండి? ఓకే, బట్ మీరు పంపించిన ఆన్సర్స్లో ఒక ఆన్సర్ అయితే ఉంది, సో కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే కరెక్ట్గా గెస్ట్ వేశారు సాంగ్ కూడా, సూపర్. రాజోల నుంచి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుకా దీప్తి ఆదిత్య అనూష గారు గుంతకల్ నుంచి, సో మీరు కూడా నాలాగే కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఓకే, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూర్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మస్తాన్ వలి ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో కాదండి, ఆన్సర్ అయితే అది కాదు, కన్ఫ్యూజ్ అయ్యారు మీరు కూడా. సో బాలకృష్ణ గారివి అలాంటి సినిమాలు ఒక 2-3 ఉంటాయి కదా, సో వాటిలో ఏది అనేది నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. మరి చూద్దాం ఒకసారి మన లిజినెస్ కూడా ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతారా అని. అలా ఒక చిన్న ఆడియో క్లిప్ అయితే ప్లే చేశాను, బట్ చాలామంది కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, కొంతమంది మాత్రం మరి నా బ్యాచ్ అనమాట. అండ్ చూద్దాం ఇంకా మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జానకి రామ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు నందిగాం నుంచి. అండ్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి, సో మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారండి నాగలక్ష్మి గారు. అనంతరాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం నుంచి, సూపర్ కరెక్ట్ ఆన్సర్. అలాగే సాంగ్ కూడా కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే నార్కట్పల్లి నెమ్మాని నుండి పున్నా వెంకటేశం హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దమ్మోజు వెంకటాచారి గారు నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ బేతంచెర్ల గౌరీపేట్ నంద్యాల నుంచి మురారి మహేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయవాడ ఎనమలకుదురు నుంచి భార్గవరామ్ మోక్ష శ్రీ సత్య రిచిత కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. మాధవి ఆచార్యుల గారు భూదన పోచంపల్లి నుంచి, మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. అండ్ సో సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి నాకు ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, అండ్ అలాగే సుబ్రహ్మణ్యం గారు అంజూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బంద్రపల్లి నుంచి పంపించారు. ఓకే,

0: అండ్ గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు కరెక్ట్ గా గెస్ట్ చేశారు. కమర్తి శంకర్ గారు రాజోల్ నుంచి పంపించారు, బట్ కాదండి, మంగళగిరి నుండి యశోద గారు, ఎస్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు సాంగ్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్ గారు కరెక్ట్ గా పంపించారు. అలాగే రాజోల్ మండలం నుంచి మాదిగుండూరు రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, బట్ కాదండి, మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. సో కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనమాట, పర్లేదు, మనందరం ఒకటే బ్యాచ్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి పంపించారు, సూపర్ సాంగ్స్ వేస్తున్నారు, అలాగే దసరా పండుగ శుభాకాంక్షలు అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. థ్యాంక్ యూ అండి. అండ్ బంగారాజ్ గారు ఆదోన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ సూపర్ అంటూ కర్నూలు జిల్లా నుంచి ఫజల్ పవాస్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

అండ్ ఇంకా గౌతమ్ చౌడేపల్లి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య పొదురు కడప నుంచి కరెక్ట్గా గెస్ట్ చేశారు సాంగ్ కూడా. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మదనపల్లి నుంచి నాగేంద్ర రెడ్డి, తహన్విక రెడ్డి, తన్విక రెడ్డియా, ఓకే, సో పంపించారు. బట్ మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆచార్య చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్గా పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు రొంపచెట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆదాన్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ శశాంక్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భువనేశ్వరి గారు ఎస్ కరెక్ట్గా గెస్ట్ చేశారు, యాక్టర్స్ ఎవరనేది. అలాగే వర్ణిక దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ అంటున్నారు వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి, కొమ్మల పవన్ కుమార్ గారు బట్ కాదండి. అండ్ మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్గా గెస్ట్ చేశారు. కర్నూలు నుంచి సీను గారు కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా పొదుటూరు నుంచి కృష్ణ సంతోష్ కరెక్ట్గా గెస్ట్ చేశారండి. అండ్ అలాగే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంజల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నందిగామ్ నుంచి తేజస్విని, ఎస్ ఇచ్చిన ఆప్షన్స్లో అయితే కరెక్టే. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే సునంద గారు అనంతపురం నుంచి పంపించారు, మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ బట్ దంపులూరు బలరాం రెడ్డి గారు కాదండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాం పోచంపల్లి నుంచి, బట్ కన్ఫ్యూజ్ అయ్యారండి మాధవి గారు. గోపి పాటిబండ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నవీన్ అండ్ విద్య బెంగళూరు నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. రాజశేఖర్ గారు ఎన్బికే, ఓకే, బీవీ నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పొదుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ అండి, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి తెలుసుకుందాం ఇంతకీ ఆ సాంగ్ ఏంటి అనేది.

ఎస్, మరి ఇందాక నేను వినిపించినటువంటి ఆడియో క్లిప్ అయితే నరసింహనాయుడు ఈ చిత్రంలోని పాట అనమాట. సో నేను కూడా చాలాసార్లు ఇలా కన్ఫ్యూజ్ అయ్యాను, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అండ్ ఇలా సీమసింహం ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో బాలకృష్ణ గారు అండ్ సిమ్రాన్ గారు. సో ఈ యాక్టర్సే మనకు కనిపిస్తుంటారు కాబట్టి

స్టోరీ ఒక్కొక్కసారి ఒక స్టోరీలోంచి ఇంకో స్టోరీలోకి, ఒక పాటలోంచి ఇంకో పాటలోకి, ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది కదా. సో నో ప్రాబ్లం, మిగతా కొంతమంది లిజనర్స్ ఎవరైతే నాలాగే పొరపడ్డారో సో వారందరూ కూడా నో ప్రాబ్లం, ఇవంతా కామనే. మరి కరెక్ట్ ఆన్సర్ పెట్టినటువంటి లిజనర్స్ అందరికీ కూడా సూపర్ కంగ్రాట్స్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. సౌందర్య గారు నెగిటివ్ రోల్లో కనిపించినటువంటి సినిమా ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సౌందర్య గారు నెగిటివ్ రోల్లో అంటే విలన్ క్యారెక్టర్లో కనిపించినటువంటి సినిమా ఏంటి? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ అలాగే అండి, ఇప్పుడైతే మీ అందరి కోసం మరి మీరందరూ కరెక్ట్గా గెస్ చేసినటువంటి నరసింహనాయుడు ఈ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ సుజాత వాయిస్లో మణి శర్మ గారు లిరిక్స్ అందించినటువంటి, మణిశర్మ గారు మ్యూజిక్ అందించిన, వెన్నెల కంటి గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే వినేద్దాం.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూసేద్దాం. ఎస్, పొద్దురూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ శ్యామ్ గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజుల నుంచి జయన్ గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే రాజుల నుంచి రాజేష్ అండ్ చరణ్ స్వామి కరెక్ట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు. సౌందర్య గారిని విలన్గా అసలు ఊహించలేమంటున్నారు, బట్ స్టిల్ షీ పేడ్ టూ సినిమాల్లో, అంటే రెండు సినిమాల్లో ఆవిడ ఒక సినిమాలో ఏంటంటే కొద్దిగా చిన్న క్యారెక్టర్ అనమాట, పెద్దగా విలన్గా చేయలేదు, బట్ ఇంకొక సినిమాలో మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్ విలన్గా చేశారండి. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం నుంచి, రామకృష్ణ గారు సునీత రాజన్ నుంచి, అండ్ ఇన్నమడుగు నుండి శ్రీ చేప్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, అలాగే శ్రావణి భద్రరాజుపాలెం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజశేఖర్ గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి, ఓకే అంటే యాక్చువల్ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న బిట్స్ అనమాట, ఓకే బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా విలన్ రోల్ చేసిన సినిమా అయితే ఒకటే ఉంది. వరకాల వెంకటేశ్వర్లు గారు కరెక్ట్ ఆన్సర్, కౌస్తుభ ఆత్మకు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, మాధవి అన్ ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, చంద్రమోహన్ రెడ్డి లేఖన ధర్మవరం సత్యసాయి జిల్లా నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి యశోద గారు, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, సఫియా గొల్లపూడి నుంచి, కడప జిల్లా ముదునూరు నుండి అనంతనాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, గాయత్రి తిరుపతి నుంచి, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే మధుప్రసాద్ తలంపాడు నుంచి, సునంద అనంతపురం నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సూపర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఓకే అండి, విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి, అండ్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజు వెంకటాచారి గారు నల్గొండ నుంచి, అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, అండ్ అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ మీ పేరు పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి, రేణుకా దీప్తి ఆదిత్య గుంతకల్ నుంచి, అలాగే తమకూరు జిల్లా కర్ణాటక నుంచి రవి గారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, అలాగే రాజేశ్వరి సుదేష్ణ. సో పెదరాయుడులో కూడా చిన్న క్యారెక్టర్, ఓకే. అండ్ అలాగే గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మురహరి యశోద జానకీరాజు గారు, నీలాంబరి రాజేష్ అంబిక ప్రేమ్ సాయి సోలాపూర్ నుంచి, ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు, అనంతపురం నుంచి చిత్ర గారు, అలాగే గౌస్ గారు పమిడి నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు, అండ్ ఇంకా దామోదర్ రెడ్డి జయలక్ష్మి గారు పంపించారు బుక్కాపురం, అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి, గురుస్వామి నాయుడు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రొంపచర్ల నుంచి, అలాగే అబ్దుల్ మన్నాన్ దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాములకోట నుంచి. శశాంక్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కర్నూలు నుంచి సీను గారు రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి వెడియంపేట నుంచి, అలాగే యనమల కుదురు నుంచి భార్గవ్ మోక్షశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి, అలాగే నందిపేట నుంచి వెంకటేష్ గారు, బి గోపాల్ గారు మణిశర్మ, సారీ షేక్ తబలా మస్తాన్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే రాజర్ నుంచి చిన్నప్ప గారు, అండ్ సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారండి.

సో డి బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి. సో ఈ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు సందడి సందడిలో. అలాగే సూరి సీను గారు ఐరాల నుంచి, అండ్ పోలంపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి, అండ్ అలాగే బిజ్లీ వెంకటేష్ గారు శ్యామల గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మురళి గారు, సో ట్రై చేస్తానండి. అండ్ ఆదర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజెస్ అండి. అలాగే భువనేశ్వరి గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే దామోదర్ రెడ్డి జయలక్ష్మి గారు, సో పంపించారు. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో సౌందర్య గారు నెగిటివ్ రోల్ ప్లే చేసినటువంటి సినిమా నా మనసిస్తారా, అండ్ దీంతో పాటు ఇంకా 2 మూవీస్ చేశారు, పెదరాయుడు సినిమాలో అలాగే ఎదురులేని మనిషి. ఈ మూవీస్లో సూర్యుడు, ఈ చిత్రాల్లో నెగిటివ్ రోల్ చేశారు కానీ అది చాలా షార్ట్ డ్యూరేషన్ అనమాట. బట్ నా మనసిస్తారా ఈ చిత్రంలో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విలన్ రోల్ అయితే చేశారు సౌందర్య గారు. అండ్ ఇదన్నమాట ఈరోజు మన సందడి సందడి ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఆ చిత్రం నుంచి, నా మనసిస్తారా ఈ చిత్రం నుంచి, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి రహదారుల నిర్మాణం అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,91,00,000 రూపాయలతో వాయుపుత్ర మార్గ పేరుతో అభివృద్ది చేసిన 4 లైన్ల బైపాస్ రహదారిని ఆయన ఈరోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూడా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. స్థానిక ఎన్నికలపై రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు రాష్ట ఎన్నికల కమిషనర్ అనిలచంద్ర పునేఠ వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థులకు భద్రత ఇవ్వాలని రాజకీయ పక్షాలు కోరాయని చెప్పారు. విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్టు రాష్ట ప్రభుత్వం తెలిపిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. పేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఈరోజు 69 కుటుంబాలకు 63,79,000 రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ MDR అమలులో కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. అక్టోబర్ 15వ తేదీకి బదులు దీపావళి తర్వాత ఈ ఛార్జీల అమలు ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ప్రకటించింది. దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 750కి పైగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం అవసరాన్ని బట్టి వాటి సంఖ్య పెంచుదామని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF భారతదేశ వృద్ధి అంచనాలను పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి రేటు సాధించనుందని వెల్లడించింది. దేశీయ డిమాండ్ బలంగా ఉండడం, సేవా రంగంలో వృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలు ఇందుకు కారణాలుగా IMF వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,109 పాయింట్లు, నిఫ్టీ 358 పాయింట్లు లాభపడ్డాయి. భారత ఆటగాళ్లు శుభ్మన్ గిల్, షెఫాలి వర్మ ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకున్నారు. సెప్టెంబర్ 2026 ప్రకటించిన పురుషుల విభాగంలో గిల్ పురస్కారాన్ని 5వ సారి అందుకున్నారు. మహిళల విభాగంలో షెఫాలి 2వ సారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు.

0: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మరి ఈ రోజు అయితే వివిధ ప్రోగ్రాంలో మనం వినబోతున్నాం వన్ లిరిసిస్ట్ సాంగ్స్ అనమాట. మరి ఇంతకీ ఎవరు ఆ లిరిక్ రైటర్ అంటే చంద్రబోస్ గారు. సో చంద్రబోస్ గారి కాలం నుంచి జాలువారినటువంటి అద్భుతం అనేటువంటి పాటలు అయితే మనం ఇప్పుడు వినబోతున్నాం. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం వివిధ ప్రోగ్రాంలో మనం అయితే ఉన్నాం. అండ్ అలాగే మనం వింటున్నాం వన్ లిరిసిస్ట్ సాంగ్స్ అనమాట. సో మనం చంద్రబోస్ గారి కలం నుంచి జాలువైనటువంటి

0: అద్భుతమైనటువంటి పాటలైతే వినేస్తున్నాం కదా, అండ్ మరి మన కోసం మరిన్ని పాటలు మరి నేనైతే ప్లే చేస్తున్నాను. సో వింటూ ఉండండి అండ్ స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావేమో, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: City FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:50 అయితే కావస్తుంది, అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి. సో దిస్ ఇస్ యువర్ ఆర్జి సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో అయితే మళ్ళీ మీ ముందుంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సమయం 4:50 అయితే కావస్తుంది కదా. మరికొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను, కానీ

నిజానికి మరి వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాల్టి వెన్నెల ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే, చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు, నేను వచ్చే గంటలో 2 అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే, దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందానులే అని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టు డూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్ లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైన, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్ గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే, మ్యాగ్నెటిక్ కూడా వస్తున్నాయి, అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్లో నిమగ్నమయ్యామంటే ఇంకా అటాటటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది. ఈ మధ్య యంగ్స్టర్స్ లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైంని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్గా మీరు ఒకవేళ ఫినిష్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్స్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా. అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక, సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం.
గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేం వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి. అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలామందికి పని అత్యవసరం కాదు, మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం

కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబోర్డ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారి పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆసక్తికరమైన ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా, చాలా మటుకు టాపిక్స్లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్క నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ని ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ, అంటే ఫేజ్డ్ వైజ్గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్నవి అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla Program. Maro segment lo malli kaluddam. Antavarku selavu, namaste. Mee salahalu soochanal kosam meeru call ledha message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, ఇతర సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పాలనాపరమైన అభివృద్ది పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాటిని మరింత వేగవంతం చేసే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సిద్దమైతే సుమారు 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవనంలో ట్విన్ టవర్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ టవర్లు నిర్మిస్తామని తెలిపారు. బీసీలకు రక్షణ కల్పించేందుకు త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాజధాని అమరావతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీల రాజకీయ, ఆర్థిక, విద్యా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి

ఉందని స్పష్టం చేశారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లతో మహిళలకు భరోసా కలగడంతో పాటు రైతన్నల ఉపయోగకరమని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కేంద్రంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ను సరాయవలస గ్రామంలో యూనియన్ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ విజయవాడ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం కనకదుర్గం ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం విజయవాడలోని పున్నమఘాట్లో నిర్వహించే విజయవాడ సూటు పాయింట్ ఓలో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని ప్రసంగిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు, డేటా పరిశీలన, ఎన్నికల ఏర్పాట్ల నిర్దేశిత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. విభిన్న ప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ స్వయం ఆధారిత జీవనం కొనసాగించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తోందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సాంకేతిక భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ బదుల వారోత్సవంలో భాగంగా పోలవరం జిల్లాలోని దివ్యాంగులకు 3 చక్రాల స్కూటీలు ఈరోజు పంపిణీ చేశారు. అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడంతో పాటు విపత్తుల పట్ల ప్రజల్లో అవగాహన అప్రమత్తత పెంపొందించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 5 గంటల 4 నిమిషాలు అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధు అయితే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఎంటర్ అయిపోదాం మన ఫేవరెట్ గీత్ గాథా చెల్లోకి. మరి గీత్ గాథా చెల్లో మీకోసం హిందీ సాంగ్స్ అయితే నేనైతే రెడీకి పెట్టేశాను. సో మరి వినేద్దాం. ఆష్కీ 2 మూవీ నుండి సాంగ్ అయితే వచ్చేస్తుంది, సున్ రహా హి సాంగ్ అయితే వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము గీత్ గాథా చెల్లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
5: FM 101.3.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము గీత్ గత చెల్లో. హిందీ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది భూమి మూవీ నుండి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో. మనం ఉన్నాము గీత్ గత చెల్లో.
1: హలో హలో, 1 2 3 చెక్. హోనే వాలే మియాం కే తారీఫో కే పుల్ బాంధ రహే హైన్. హోనే వాలే మియాం కే తారీఫో కే పుల్ బాంధ రహే హైన్. బారాత్ కమ్ లగ్తా హై ఖుల్లే సాండ్ ఖడే హైన్. ఐసే భీ క్యా హీరే జడే హైన్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గీత్ కథ చెల్లో. హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది కాక్టైల్ మూవీ నుండి, దారు దేశీ అంటూ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో. మనమున్నాము గీత్ కథ చెల్లో.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: FM 101.3.

గీత్ కథా చెల్లో మరి లాస్ట్ సాంగ్ మీకోసం అయితే వచ్చేసింది చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ నుండి. మరి ఇది వాళ్ళ గీత్ కథా చెల్లు మరి సూపర్గా వింటూ ఎంజాయ్ చేశారు కదా. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. పెనుగొండలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈరోజు రైతులకు ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బనగానపల్లిలో ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బనగానపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు అర్జీలను మంత్రి స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1,10,000,000 రూపాయల నిధులతో 365 మంది దివ్యాంగులకు 540 సహాయ ఉపకరణాలను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డితో కలిసి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉంటాయని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరణి ఈరోజు తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదిక పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కడప అమీన్ పీర్ దర్గా ప్రతినిధులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఉరుసు ఉత్సవాలకు ఆహ్వానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి ఉరుసు ఉత్సవాలకు ఆహ్వానం పలికారు. ఈ నెల 24 నుంచి 30 వరకు కడప అమీన్ పీర్ దర్గాలో ఉరుసు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు

నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల సమర్పణకు 14 అక్టోబర్ చివరి తేదీ అని కళాశాల ప్రిన్సిపాల్ అదనపు డిఎంఈ డాక్టర్ ఎంఎస్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. విపత్తుల ముప్పు, విపత్తు ప్రమాదాలను తగ్గించడంలో సమాజంలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బంగాళాఖాతం ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికెళ్ళి దూకుడిన మోస్తరు వర్షాలు నమోదవుతాయని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. 7 గంటలకు

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూసే 1 గంటల 3 నిమిషాలు దాటి 4 నిమిషం వైపు అలా అలా పరిగెడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మనమైతే ఎంటర్ అయిపోదాం కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో ఎంటర్ అయ్యేముందు మరి మీకోసం ఒక సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేనైతే ప్లే చేస్తున్నాను. ఇజమ్ మూవీ నుండి కనులు నీవైనా పాట అయితే వస్తుంది. మరి 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు సమావేశమయ్యారు. ప్రభుత్వ విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రాష్టంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన విజయ్కు చంద్రబాబు నాయుడు మంత్రి నారా

0: లోకేష్లు స్వాగతం పలికారు. సమావేశంలో మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు తమిళనాడు రాష్ట మంత్రులు కూడా పాల్గొన్నారు. దక్షిణాదిలో నదుల అనుసంధానంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారని, సముద్రంలోకి వృధాగా పోతున్న వేలాది టీఎంసీల నీటిని సద్వినియోగం చేస్తూ దక్షిణాది రాష్ట్రాల రైతులకు మేలు చేసేలా గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రతిపాదించారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. మొత్తం 20 రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించామని, వారు చెప్పిన ముఖ్యమైన అంశాలను గుర్తించామని తెలిపారు. వారి సూచనలు సలహాలు పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్ట ప్రకారమే నామినేషన్ల స్వీకరణ, ఇతర అంశాలన్నీ ఉంటాయని, అందులో ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశముండదని స్పష్టం చేశారు. రాజకీయ పక్షాల ప్రతినిధులు ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు సహా సంబంధిత పత్రాల విషయంలో జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు రాష్ట ప్రభుత్వం తెలిపిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని అనిల్ చంద్ర వెల్లడిస్తూ,
1: 2-3 మంత్స్ నుంచి జిల్లాకి మేము రాసాము. ఇక్కడ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్లో ప్రాపర్ పోలీస్ బందోబస్తు ఉండాలి. సో దీని కొరకు పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయాలి, అక్కడ స్పెషల్ పోలీస్ బందోబస్తు పెట్టాలని మేము అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని రిప్రజెంటేషన్స్ మా దగ్గర వచ్చినాయి, పారామిలిటరీ ఫోర్సెస్ని పోస్ట్ చేయమని, అది మేము పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించాము, వారు అసెస్ చేస్తారు.
0: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నగరానికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ శాఖ కార్యదర్శి కె కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తదితరులు తమిళనాడు ముఖ్యమంత్రికి అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు, దివ్య చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, నగర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని, గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నమైన NH-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు 8,91,00,000 రూపాయలతో అభివృద్ది చేసిన 4 వరుసల రహదారిని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా 6,31,00,000 రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపట్టామని, అర్బన్ ఇన్ఫ్రాస్టక్చర్ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు 2,60,00,000 రూపాయలతో సెంట్రల్ డివైడర్, వీధి దీపాలు, సుందరీకరణ తదితర పనులు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రోగుల అవసరాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో పీఎంఎన్డీపీ కింద 61 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటికి అదనంగా కొత్తగా రానున్న 22 కలిపి మొత్తం 83 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు పేదలకు మరింత చేరువ అవుతాయని వెల్లడించారు. ఇవి కాకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా 170 కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు 90 కోట్ల రూపాయల విలువైన డయాలసిస్ సేవల్ని రోగులు పొందారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ, గౌరవప్రదమైన జీవనం, న్యాయపరమైన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2019లో ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది.

0: ఈ చట్టం ద్వారా తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతిని చట్టవిరుద్ధంగా ప్రకటించడంతో పాటు ఈ విధంగా విడాకులు ప్రకటించే భర్తకు శిక్ష విధించే నిబంధనలను ప్రవేశపెట్టింది. ముస్లిం సమాజంలో తలాక్ ఏ బిద్దత్గా పిలిచే తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతిలో భర్త వరుసగా 3 సార్లు తలాక్ ప్రకటించడం ద్వారా వివాహాన్ని తక్షణమే రద్దు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతి వల్ల మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్న దృష్ట్యా 2017లో షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతిని చెల్లనిదిగా ప్రకటించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు చేపట్టింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లుకు పార్లమెంటు, ఆ తర్వాత రాష్ట్రపతి నుండి ఆమోదం లభించడంతో ఈ చట్టంలోని నిబంధనలు 2018 సెప్టెంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: కుచ్ ముస్లిం బహనోనే అదాలత్ మే అప్నే హక్కో కి లడాయి లడి, చునావ్ అప్నీ జగా పర్ హోతే హై, రాజనీతి అప్నీ జగా పే హోతీ హై, లేకిన్ హిందుస్తాన్ కి ముస్లిమాన్ ఔరతో కో ఉన్కా హక్ దిలానా, భారత్ కే సంవిధాన్ కే తహత్ దిలానా, యే సర్కారో కి ఔర్ సమాజ్ కి జిమ్మేవారీ హోతీ హై. ఇస్ దేశ్ మే ముస్లిం బహనో కో భీ తీన్ తలాక్ కహ కర్కే బర్బాద్ కర్నే వాలా లోగో కో భీ ఆజ్ కే యుగ్ మే బర్బాద్ కర్నే కా మౌకా నహీ దియా జా సక్తా, ఇన్ మాతా ఔర్ బహనో కీ రక్షా హోనీ చాహియే.
0: కడప అమీన్ పీర్ దర్గాలో ఏటా జరిగే ఉర్సు ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్గా ప్రతినిధులు ఆహ్వానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కలిసి ఆహ్వానం అందించారు. ఈ నెల 24 నుంచి 30 తేదీ వరకు కడప అమీన్ పీర్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వారు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఉర్సు ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్దలతో నిర్వహించాలని దర్గా ప్రతినిధులకు ఆయన సూచించారు. హిందూ ముస్లిం ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం మన సమాజ బలమని, ఆ విలువలను మరింత బలోపేతం చేసే వేదికగా అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు నిలవాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రైతులకు 157 ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. ఇప్పటికే 4 విడతల్లో 554 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశామని, మిగిలిన 184 మంది రైతులకు త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు సమావేశమయ్యారు. ప్రభుత్వ విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల రాష్ట్రంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 6:21 దాటేసింది. మరి నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి కృష్ణ తీరంలో మనమైతే కంటిన్యూ అయిపోదాం. మరి కృష్ణ తీరంలో ఇవాళ టాపిక్ ఏం తీసుకొచ్చాడు మధు అని చెప్పి రెడీగా ఉన్నారు కదా, మరి మీకోసం నేనైతే ఒక సూపర్ టాపిక్ అయితే తీసుకొచ్చేసాను. అదేంటి అంటే కృష్ణానది యొక్క గొప్పతనం. మరి నది అంటే కేవలం నీరు ప్రవహించే మార్గం

మాత్రమే కాదు కదా, ఎన్నో కుటుంబాలకు జీవనాధారం. మరి రైతులకు ఆశ, ప్రకృతికి అందం అలాంటి గొప్ప నదుల్లో మన కృష్ణా నది ఒకటి. మరి మహారాష్ట్రలో పుట్టి అనేక ప్రాంతాలకు నీటిని అందిస్తుంది. విజయవాడ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్, ఇంకా కనకదుర్గమ్మ ఆలయం. మరి ఇవన్నీ మన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. మరి మన కృష్ణా నదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత కదా. ఈరోజు మన కృష్ణానది గురించి, దాని ఉపయోగాల గురించి కొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. కృష్ణా తీరంలో, మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ద్వారకా మూవీ నుండి, ఎంత చిత్రం కదా అనే పాట అయితే వస్తుంది. సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ సాయి కార్తిక్, లిరిక్స్ రెహమాన్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము కృష్ణా తీరంలో.

0: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. కృష్ణ తీరంలో మనం ఉన్నాము. మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి కృష్ణా నది గొప్పతనం గురించి. మరి రైతులకు కృష్ణా నది అందించే మేలు మన దేశానికి రైతే వెన్నెముక అన్నమాట. మరి రైతు పంట పండించాలి అంటే నేలతో పాటు నీరు కూడా చాలా అవసరం. ఈ విషయంలో కృష్ణా నది ఎంతో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది. మరి కృష్ణా నది నీటితో సాగునీటి అవసరాలు తీరే ప్రాంతాల్లో వరి వంటి పంటలను పండిస్తారన్నమాట. మరి పంటలు బాగా పండితే రైతు కుటుంబానికి ఆదాయం కూడా వస్తుంది, మరి మనకు ఆహారం కూడా అందుతుంది. మరి వ్యవసాయంపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలకు ఉపాధి కూడా లభిస్తుంది. అయితే నీటిని అవసరానికి మించి వృధా చేయకూడదు. పొలాల్లోనూ ఇళ్లల్లోనూ నీటిని పొదుపుగా వాడాలి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కృష్ణా తీరంలో, మరి కృష్ణా నది గొప్పతనం గురించి. మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది, కొత్త కొత్తగా ఉన్నది సాంగ్ అయితే వస్తుంది ఎక్కడెక్కడ అంటూ. మరి ఈ పాట అయితే నేనైతే ప్లే చేస్తున్నాను, అనుదీప్ దేవ్ పాడిన. ఈ పాటకు మ్యూజిక్ వంశీ, అలాగే లిరిక్స్ వసుదేవ మూర్తి శ్రీపతి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము కృష్ణా తీరంలో.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో తర్వాత మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ప్రకాశం బ్యారేజ్ ప్రత్యేకత గురించి కూడా మనమైతే మాట్లాడుకుంటే, విజయవాడకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నిర్మాణం ప్రకాశం బ్యారేజ్. మరి కృష్ణా నదిపై నిర్మించిన ఈ బ్యారేజ్ సాగునీటి నిర్వహణలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. మరి ఈ ప్రాంతంలోని వ్యవసాయానికి నీటిని అందించడంలోనూ, నీటి ప్రవాహాన్ని నియంత్రించడంలోనూ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి బ్యారేజ్ పరిసరాలు విజయవాడ అందాన్ని కూడా చాలా అయితే పెంచేసాయి. మరి చాలామంది ప్రకాశం బ్యారేజ్ అనగానే, విజయవాడ అనగానే ప్రకాశం బ్యారేజ్, అలాగే దుర్గమ్మ తల్లి, ఇంకా కృష్ణా నది అనేది చాలామంది అయితే ఎప్పుడు వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది అనమాట. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కృష్ణా తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది సోగడే చిన్ని నాయన మూవీ నుండి, డిక్క డిక్క డుమ్డుమ్ అనే పాట అయితే వస్తుంది. నాగార్జున అక్కినేని, ధనుంజయ్, మోహన పాడిన ఈ పాటకు మ్యూజిక్ అనూప్ రూబెన్స్, లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.
1: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వాసి పడతా సదియా. అది లెక్క
2: మైక్ టెస్టింగ్ 1 2 3
1: చుక్ చుక్ చుక్
2: వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్.

0: వస్తావా?
1: అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకు ఏం చేస్తావేంటి?
2: ఇంకేముంది? ఎక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చేస్తే 6:45 మనమున్నాము కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి కృష్ణా నది గొప్పతనం గురించి. మరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం, నదులు మనకు నీటిని ఇస్తాయి, కానీ మనమే వాటిని కలుషితం చేస్తే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు అయితే ఎదురవుతాయి. మరి ప్లాస్టిక్ కవర్లు, ఆహార వ్యర్థాలు, ఇతర చెత్తను నదిలో వేయకుండా ఉండాలి. అలాగే పూజా సామాగ్రిని కూడా బాధ్యతగా నిర్వహించాలి. నదీ తీరాల్లో చెత్త వేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను ఉపయోగించాలి. మరి ఇంట్లో చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయడం ఒక మంచి అలవాటు అయితే మనమైతే చేసుకోవాలి. మన వీధి శుభ్రంగా ఉంటే మన ప్రాంతం శుభ్రంగా ఉంటుంది, మన ప్రాంతం శుభ్రంగా ఉంటే మన నదిని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. మరి నదిని కాపాడటం అంటే మన భవిష్యత్తును మనం కాపాడుకోవడమే కదా. మీరే ఆలోచించండి, ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కృష్ణా తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది తుంటరి మూవీ నుండి, కోనసీమ అనే పాట అయితే వస్తుంది. టిప్పు గీతా మాదిరి పడిన ఈ పాటకు మ్యూజిక్ సాయి కార్తిక్, లిరిక్స్ బాలాజీ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

భారతి ఎఫ్ఎం 101.3.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా తీరం. మరి కృష్ణా తీరంలో మనమైతే ఉన్నాం కదా, మరి వాటర్ ఉన్నప్పుడు దాని విలువ మనకు అంతగా తెలియకపోవచ్చు, కానీ నీటి కొరత వచ్చినప్పుడు ప్రతి బొట్టు ఎంత ముఖ్యమో మనకైతే అర్థమవుతుంది. సో మరి ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు, సపోజ్ కొంచెం వాటర్ రిసోర్సెస్ లేని చోట వెళ్ళినప్పుడు మనకి ఆ నీటిది అనేది మనకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ టైంలో వాటర్ దాహం వేసినప్పుడు సపోజ్ వెంటనే వాటర్ అయితే దొరకవు, మేబీ కొంచెం దూరం వెళ్తే కానీ తెలియదు అన్నమాట. మరి పళ్ళు తోముకునేటప్పుడు కుళాయిని తెరిచి ఉంచేస్తూ ఉంటారు, మరి అది కూడా చేయకూడదు. మరి జాగ్రత్తగా ఎంతవరకు అవసరమో అంతవరకే మనం యూజ్ చేయాలి వాటర్ని, అవసరమైనంత వరకే నీటిని వాడాలి. అలాగే ఇంట్లో నీటి లీకేజ్లు ఉంటే వెంటనే సరి చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట, నీళ్ళు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానాలను మనం అయితే చూసుకుంటూ ఉండాలి. సో మరి అది ఎంకరేజ్ చేసుకుంటూ, ఆ ఎంకరేజ్మెంట్ ఏంటి అంటే వర్షపు నీటిని మనం అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటే మనకి నీటి నిల్వ అనేది ఎప్పటికైనా ఉంటుంది, మరి నీటి కొరత అనేది రాకుండా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నీటి పొదుపు గురించి తెలుసుకోవాలి, అలాగే తెలియని వాళ్ళకు తెలిసేటట్టు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తేనే వాళ్ళకి దాని గురించి అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి అదొకటి మైండ్లో ఉండిపోతుంది అన్నమాట. సో మరి నీటిని ఆదా చేయడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మన ప్రతి పౌరుడి బాధ్యత కూడా. మరి ఈ రోజు నుంచి మనమందరం ఒక నిర్ణయం అయితే తీసుకుందాం, నీటిని వృధా చేయకుండా ఇతరులకు నీటి పొదుపు

గురించి మనమైతే చెప్దాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. కృష్ణా తీరంలో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, రాజా ది గ్రేట్ మూవీ నుండి ఎన్నియాల అనే పాట అయితే వస్తుంది. సాయి కార్తిక్ పాడిన ఈ పాటకి మ్యూజిక్ సాయి కార్తిక్, లిరిక్స్ కాశల్ల శ్యామ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము కృష్ణా తీరంలో. మరి వాళ్ళ కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకున్నాం కదా మన కృష్ణానది గురించి. మరి మన కృష్ణా తీరంలో మన బాధ్యత ఏంటి అంటే, ఎంతసేపు మనం కృష్ణానది గురించి మాట్లాడుకొని రైతులకు అందించే మేలు గురించి, అలాగే ప్రకాశం బ్యారేజ్ ప్రత్యేకత గురించి, నీటి పొదుపు గురించి తెలుసుకున్నాం. మరి మన ప్రాంతం అందంగా ఉండాలి అంటే ప్రభుత్వం చేసే ప్రయత్నాలతో పాటు ప్రజల సహకారం కూడా అంతైనా అవసరం. మరి నదిలో చెత్త వేయకుండా ఉండటం, దీనిని వృధా చేయకపోవడం, నీటిని వృధా చేయకపోవడం, నది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చిన్న చిన్న పనులతో మనం పెద్ద మార్పుకు కారణం కావచ్చు అన్నమాట. సో మరి చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం కృష్ణా తీరంలో. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి రహదారుల నిర్మాణం అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,91,00,000 రూపాయలతో వాయుపుత్ర మార్గ పేరుతో అభివృద్ది చేసిన 4 లైన్ల బైపాస్ రహదారిని ఆయన ఈరోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. స్థానిక ఎన్నికలపై రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థులకు భద్రత ఇవ్వాలని రాజకీయ పక్షాలు కోరాయని చెప్పారు. విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. పేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈరోజు 69 కుటుంబాలకు 63,79,000 రూపాయల విలువల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ MDR అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. అక్టోబర్ 15వ తేదీకి బదులు దీపావళి తర్వాత ఈ ఛార్జీల అమలు ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ప్రకటించింది. దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 750కి పైగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచుతామని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF భారతదేశ వృద్ధి అంచనాలను పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి రేటు సాధించనుందని వెల్లడించింది. దేశీయ డిమాండ్ బలంగా ఉండడం, సేవారంగంలో వృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలు ఇందుకు కారణాలుగా IMF వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,109 పాయింట్లు, నిఫ్టీ 358 పాయింట్లు లాభపడ్డాయి. భారత ఆటగాళ్లు శుభ్మన్ గిల్, షెఫాలీ వర్మ ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకున్నారు. సెప్టెంబర్ 2026 గాను ప్రకటించిన పురుషుల విభాగం

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్టపతి భవన్లో జాతీయ రక్షణ కళాశాల 66వ కోర్సు సిబ్బంది, కోర్సు సభ్యులు రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, భద్రత సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిస్థితులు సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవి మరింత మెరుగైన సన్నద్దతను కోరుతున్నాయని తెలిపారు. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని పేర్కొన్నారు. జాతీయ భద్రత కేవలం సైనిక సామర్థ్యాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చేందుకు శాస్త్రీయ సంస్థలు, సాయుధ బలగాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్నప్పటికీ నిర్ణయాధికారాన్ని పూర్తిగా సాంకేతికతకు వదిలివేయలేమని, సమతుల్య విధానం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి

0: సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాల్లో వేళ్లూనుకుందని తెలిపారు. కేవలం ముందుకు సాగే సామర్థ్యమే కాకుండా ఇతరులను సాధికారత వైపు నడిపించే శక్తే అసలైన అధికారమని చెప్పారు. డిజిటల్ శక్తి ఈ పరివర్తనకు ప్రధాన చోదక శక్తుల్లో ఒకటిగా ఉద్భవించిందని, ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ శక్తి భారతదేశానికి మరింత విశాలమైన అవకాశాలు తెరిచిందని స్పష్టం చేశారు.
1: ఇన్నోవేషన్ కి పవర్ భీ ఐసీ హీ హై. ఏక్ ఐడియా కో ప్రోడక్ట్ మే బదల్నా, ఏక్ ప్రాబ్లమ్ కో సొల్యూషన్ మే బదల్నా, యే అప్నే ఆప్ మే ఏక్ బడీ క్షమతా హై. లేకిన్ జబ్ యే అవసర్ సమాజ్ కే అధిక సే అధిక లోగో కో మిల్తా తో శక్తి కా సంతులన్ బన్తా హై ఔర్ ఇస్కా ప్రభావ్ కై గుణా బఢ్ జాతా హై. భారత్ కీ స్టార్టప్ జర్నీ ఇసీ బదలావ్ కా ఉదాహరణ హై.
0: భారతదేశ సామర్థ్యాలు ఇతర దేశాలకు కూడా కొత్త అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకొచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026కు సంబంధించి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైస్వాల్, ఈ ప్రతిపాదిత చట్టంలోని ప్రధాన నిబంధనలు యుపీఏ ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టంలోని వాటిలాగే ఉన్నాయని తెలిపారు. సైబర్ మల్బార్ చర్చి, రామకృష్ణ మఠం, ఇస్కాన్ తదితర సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ విన్న తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. 2010 నాటి చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, సంబంధిత రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేదని, అయితే ప్రస్తుత సవరణలో ఆ అధికారాన్ని ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగానికి అప్పగించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బిమ్స్టెక్ మొట్టమొదటి హోం మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఉగ్రవాద నెట్వర్క్కు చోటు దక్కకుండా చూడడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
1: ఆతంకవాదియో ఉన్కే సహాయకో అపరాధిక నెట్వర్క్ విత్తీయ ఛానల్ ఆర్ సీమా పార్ గతివిధియో పర్ సత్యాపిత్ తథా కార్రవాయీ యోగ్య సూచనా కా సమయ పర్ ఆదాన్ ప్రదాన్ హమారీ సామూహిక సురక్షా కో మజబూత్ కర్ సక్తా హై.
0: బంగాళాఖాతం పరిసర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్లో భారత్తో పాటు మరో 6 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, గతంలో ఎన్నడూ లేనంత బలమైన దౌత్య బంధం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని భారత్లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేల మధ్య ఉన్న పరస్పర అవగాహన అద్భుతమని ఆయన అభివర్ణించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అనితా ఆనంద్ భేటీలను ఆయన ప్రస్తావించారు. అలాగే కెనడా వాణిజ్య మంత్రి మనిందర్ సిద్ధు త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు తెలియజేశారు. ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతి, యోగాతో సహా చర్మ సంబంధిత వ్యాధుల నిర్వహణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ ఈ పత్రాన్ని రూపొందించింది. వివిధ ఆయుష్ వైద్య విధానాల్లో క్లినికల్ కేర్ విషయంలో మరింత ఏకరూపత, నాణ్యత ప్రమాణాలు, ఆధారపూర్వక అభ్యాసాన్ని తీసుకురావడమే ఈ మార్గదర్శక

ముఖ్య ఉద్దేశం. ఆయుష్ విధానాలను జాతీయ ఆరోగ్య సంరక్షణతో అనుసంధానించడంలో ఈ మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ప్రామాణికమైన వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా రోగుల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని, ప్రజారోగ్యంలో ఆయుష్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణకు ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువత ఎంతో అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరిట నిర్వహించిన యువ సంవాద్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల బారిన పడే ఏ సమాజమైనా మొత్తం తరాన్నే నష్టపోతుందని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నషాముక్త్ భారత్ సాధనలో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా కృషి చేయడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. క్రికెట్ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అరుదైన గౌరవం దక్కింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షఫాలి వర్మ ఈ అవార్డును గెలుపొందారు. షఫాలీకి ఈ పురస్కారం దక్కడం ఇది రెండవసారి. పురుషుల విభాగంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు స్థాయిలో ఐదవసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని బిమ్స్టెక్ ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చేసి 7:18 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రావు కింగ్ మధుతో. మరి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం మన ఫేవరెట్ మనసున మనసులోకి. మరి మనసున మనసులో మరి చాలా మంది అయితే రెడీగా ఉన్నారు. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించడానికి రెడీగా ఉన్నారు? మరి ఇంతకీ క్వశ్చన్ ఏం అడుగుతారని కూడా ఆలోచిస్తున్నారు కదా. మరి నేనైతే రెడీగా ఉన్నాను మరి క్వశ్చన్ అడిగడానికి మిమ్మల్ని మనసున మనసులో. మరి మనసున మనసులో మరి మీకోసం నేనైతే క్వశ్చన్ తీసుకొచ్చేసాను. జయం మూవీకి హీరో నితిన్ ఏ అవార్డు తీసుకున్నారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488141 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది విన్నర్ మూవీ నుండి. సూయా సూయా అన సూయ అనే పాట అయితే వస్తుంది. సుమా కనకాల అనురాగ్ కులకర్ని పాడిన ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు మనసున మనసే. మరి మనసున మనసులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, జయ మూవీకి నితిన్ ఏ అవార్డు తీసుకున్నారు అని చెప్పి. మరి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో. చాలా మంది అయితే మెసేజ్ పంపించారు, చూసేద్దాం ఒకటి ఒకటి. సో మరి వన్ సెకండ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారనమాట ఆల్రెడీ. ఇది చాలా చాలా సేపు అయింది మెసేజ్ పంపించి. మరి ఇంకా నెక్స్ట్ మెసేజెస్ ఎవరు పంపించారు అంటే, సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్ అంటూ మెసేజ్ పంపించారు డోర్నల బాలాజీ ఫ్రమ్ మనస్తలిపురం హైదరాబాద్ నుండి. వెరీ గుడ్ ఈవినింగ్ అంటూ వెరీ గుడ్ ఈవినింగ్. ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు ఉత్తమ పరిచయ నటుడు అంటూ సౌత్ ఫిలిం ఫేర్ అవార్డు అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైటో కాదో. ఇంకా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ సార్ అంటూ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నున్న నుండి శోభరాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్, శృత్విక, సౌత్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు నున్న నుండి. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ రంగారెడ్డి జిల్లా నుండి, ఏకలవి నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, థ్యాంక్ యూ సార్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజోలు నుండి జయన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే రాఘవేంద్ర ఫ్రమ్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి రైట్ ఆన్సర్ అందరూ ఇంతకీ కంగ్రాట్స్ చెప్పడానికి మరి రైట్ ఆన్సర్ చెప్పారా లేదా అని నేనైతే కన్ఫర్మ్ చేసేస్తున్నా. మరి ఫిలింఫేర్ అవార్డు తీసుకున్నారనమాట జయ మూవీకి నితిన్ హీరో. మరి రైట్ ఆన్సర్ చాలామంది అయితే పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది మనసున మనసేలో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా, మరి నేనైతే అడిగేస్తున్నాను. దూకుడు మూవీ స్పెషల్ సాంగ్లో యాక్ట్ చేసిన హీరోయిన్ నేమ్ తెలుసా? దూకుడు మూవీ స్పెషల్ సాంగ్లో యాక్ట్ చేసిన హీరోయిన్ పేరు తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉంది. ఇరుముడు మూవీ నుండి యాలో యాలలో అనే పాట అయితే వస్తుంది. హేషమ్, అబ్దుల్ వహబ్, ఇంకా సాధిక కేఆర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మనసున్న మనసులో. మరి మనసున్న మనసులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, దూకుడు మూవీ స్పెషల్ సాంగ్లో యాక్ట్ చేసిన హీరోయిన్ నేమ్ ఏంటి అని చెప్పి. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు చూద్దాం. రాజోలి నుండి జయన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సిఆర్ఎన్ నగర్, రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ అంటూ మెసేజ్ పంపించారు. శృతి హాసన్ అని పెట్టారు, శృతి హాసన్ అయితే కాదు. ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారంటే దోర్నల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చింతలపూడి నుండి బి ఆదాం, మల్లేశ్వరి, సమంత అంటూ పొన్నూరు మండలం నుండి అంటూ మెసేజ్ పంపించారు. సమంత కాదు. ఇంకా అనంతపురం నుండి

కోల నాగలక్ష్మి నందివెలుగు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పార్వతి మెల్టన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. బొడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కానూరు నుండి తాతారావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హిమవంత్ కుమార్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నున్న నుండి శోభరాణి రంగారావు అండ్ సన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నందిగామ నుండి తేజస్వని రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే బిజిలీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంతపెద్దన్న కొప్పు మల్లెమ్మ అద్దెప్ప రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ ఈవినింగ్ సార్ అంటూ మేపులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే పార్వతి మెల్టన్ అనమాట రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అందరికీ కంగ్రాచులేషన్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ మనసున్న మనసులో నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, నువ్వు నాకు నచ్చావు మూవీలో హీరోయిన్కి బాబాయ్గా నటించినది ఎవరు? నువ్వు నాకు నచ్చావు మూవీలో హీరోయిన్కి బాబాయ్గా నటించింది ఎవరు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ లెనిన్ మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, ఎట్టా ఎట్టా అంటూ తమన్ ఎస్ఎస్ శ్రీకృష్ణ పాడిన ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్

0: ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయల్ సైంటిఫికల్లీ రీసెర్చ్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మనసున మనసులో. మరి మనసున మనసులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నువ్వు నాకు నచ్చే మూవీలో హీరోయిన్కి బాబాయ్గా నటించింది ఎవరు అని చెప్పి చాలామంది చాలా థింక్ చేసి ఉంటారు. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించుంటారో. నందిగం నుండి తేజస్విని విజయలక్ష్మి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రాజోలు నుండి జయన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే నెక్స్ట్ ఎవరు మెసేజ్ పంపించారంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పడవల శివాజీ ఫ్రమ్ పోరంకి కృష్ణా జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కోలా నాగలక్ష్మి నందివెలుగు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే చిత్తూరు ప్రభాకర్ లావణ్య చరణ్ పూజి తేజ గగన్ అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రామకృష్ణ మార్కాపురం నుండి మెసేజ్ చేస్తున్నాను అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కానూరు నుండి తాతారావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి ఎంఎస్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మళ్ళీ పంపించారనమాట. ఇంకా పులిపాటి వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మహబూబ్ నగర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి రాధా మున్నా ఏలూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. బొడ్డు తులసిదాస్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నున్న నుండి శోభరాణి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా తాడిపత్రి అనంతపురం నుండి సత్యభార్గవి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి సూపర్గా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అందరూ, కంగ్రాట్స్ చెప్పేస్తూ. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఎంఎస్ నారాయణ అనమాట. నువ్వు నాకు నచ్చో మూవీలో హీరోయిన్కి బాబాయ్గా నటించింది ఎంఎస్ నారాయణ గారు. మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. మరి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అయితే అడిగేస్తున్నాను, సుమన్ శెట్టి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఆన్సర్ తెలిస్తే కనుక 8662484814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సుమన్ శెట్టి హీరో కమెడియన్ ఉన్నారు కదా సుమన్ శెట్టి, సో మరి అతను నటించిన ఫస్ట్ మూవీ కనుక తెలిస్తే కనుక ఇంకెందుకు ఆలస్యం, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది నారీ నారీ నడుము మురారి మూవీ నుండి దర్శనమే అనే పాట అయితే వస్తుంది. అజనీజర్ పడిన ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వెల్కమ్ బ్యాక్ టు మనసున మనసే. మరి మనసున మనసేలో మనమైతే ఉన్నాం. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సుమన్ శెట్టి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి ఎంతమంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారో చూద్దాం. రాజర్లు నుండి జయన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే నాగలక్ష్మి నందివెలుగు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కానూరు నుండి తాతారావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా అంటూ, ఇంకా నొన్న నుండి శోభారాణి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, పడవల శివాజీ ఫ్రమ్ పోరంగి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, బొడ్డు తులసిదాస్ నవీన్పేట్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా పుల్లిపాటి వెంకటేశ్వర్లు పుల్లిపాటి 12 ఇయర్స్ అంటూ మెసేజ్ పంపించారు. 12 ఇయర్స్ ఎందుకు పెట్టారో తెలియదు. సో మరి ఇంకా నెక్స్ట్ రత్నం వైజాగ్ నుండి రైట్

ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలా మంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అందరూ చాలా మంది షోలో సూపర్గా పార్టిసిపేట్ చేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి జయం అనమాట, సుమన్ శెట్టి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ తెలుగులో జయం అనమాట. జయం మూవీలో సుమన్ శెట్టి కమెడియన్గా ఫస్ట్ టైం మనకి తెలుగులో కనబడ్డారు. అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి రైట్ ఆన్సర్ పంపించిన అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, ఇది వాళ్ళకి మనసున మనసే మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: అసలు ఏంజల్ ఆర్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
4: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
3: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
4: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
3: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చెన్నై నగరానికి తాగునీరు అందించే తెలుగుగంగ ప్రాజెక్టు కింద కృష్ణా జలాల విడుదల, ప్రతిపాదిత గోదావరి కృష్ణా కావేరీ నదుల అనుసంధానం వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. విజయవాడలో పర్యటించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పున్నమిఘాట్లో విజయవాడ ఉత్సవంలో పాల్గొన్నారు. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము నెల 14-15 తేదీల్లో విజయవాడలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి రాష్టపతి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్దమైనవాలనక గ్రామంలో మత్స్యకారులకు ఆటోలు, మోపెడ్లు, బోట్లు, వలలు ఆయన అందజేశారు. మహాత్మాగాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో 2.40 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది పనులకు వారు సంయుక్తంగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. బీసీలకు రక్షణ కల్పించేందుకు త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాజధాని అమరావతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీల రాజకీయ, ఆర్థిక, విద్యా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లతో మహిళలకు భరోసా కలగడంతో పాటు రైతులకు ఉపయోగకరమని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కేంద్రంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ను, సరాయి వలస గ్రామంలో యూనియన్ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదవుతాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసే 8:04 అయితే అయిపోతుంది. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము డ్యూయట్ డ్యూయట్లోకి. మరి డ్యూయట్ డ్యూయట్లో సూపర్ డ్యూయట్స్ మీకోసం నేనైతే రెడీ పెట్టేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి డ్యూయట్ అయితే వినద్దాం. ఫ్రమ్ ద మూవీ ఆవిడ మావిడే మూవీ నుండి మరి మీకోసం సాంగ్ అయితే వస్తుంది, ఓం నమామి అందమా అనే పాట అయితే వస్తుంది. హరిహరన్ చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ 2000. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వెల్కమ్ బ్యాక్ టు డ్యూయట్ డ్యూయట్. మరి డ్యూయట్ డ్యూయట్ లో మనమైతే ఉన్నాము. సూపర్ డ్యూయట్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ డ్యూయట్ వస్తుంది అడవి రాముడు మూవీ నుండి ఆకాశం సాక్షిగానే పాట అయితే వస్తుంది. సోను నిగమ్ మహాలక్ష్మి పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ లో.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు రాజ్యసభ సభ్యత్వానికి ఈ రోజు రాజీనామా చేశారు. భారత్ 2027లో 7% జీడీపీ వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసింది. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో మొబైల్ డేటా లభ్యతతో విద్యార్థులకు డిజిటల్ విద్య, చిన్న వ్యాపారులకు కొత్త కస్టమర్లను చేరుకునే అవకాశాలు, యువతకు ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ దేశంలోని ప్రతి పౌరుడికి సాధికారత కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులకు భారత్ సరైన గమ్యస్థానం అవుతుందని, డిజిటల్ నైపుణ్యాలు భారత్కు కీలకంగా నిలుస్తాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ బలమైన పునాదులపై భారత్ ఆర్థిక అభివృద్ది కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ది రేటు 7.8% నమోదైందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: బ్లూంబర్గ్ ఎకనామిక్ ఫోరం కి థీమ్ దునియా మే ఉభర్తి నయ పవర్స్ పర్ కేంద్రిత హై. హర్ యుగ్ మే పవర్ కే అప్నే స్రోత్ రహే హై, అప్నీ పరిభాష రహీ హై, లేకిన్ 21వీ సదీ మే ఖాస్ కర్ తీసరే దశక్ మే ఏక్ బడా బదలావ్ హో రహా హై. లేకిన్ సాథియో, అస్లీ సవాల్ యే నహీ హై కి పవర్ కిస్కే పాస్ హై.
0: లడఖ్ భారతదేశంలో అంతర్భాగమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. చైనా వైపు నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఈ వాస్తవాన్ని మార్చలేవని పేర్కొంది. లడఖ్పై చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియా సమావేశంలో ఎదురైన ఒక ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని 28 ప్రాంతాలకు సంబంధించిన ప్రామాణిక స్థలనామాలు, భౌగోళిక విశేషాల పేర్లను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో గుర్తించినట్లు హోంమంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. లడఖ్ ప్రాంతానికి చెందిన అధికారులు

0: స్థానిక భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. బిమ్స్టెక్ దేశాల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం దొరకకుండా సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను దాచడం, వారికి శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలకు బిమ్స్టెక్ దేశాల్లో ఎలాంటి అవకాశం ఉండకూడదని చెప్పారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య పరస్పర నమ్మకం, సహకారం ఉంటేనే ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయగలమని తెలిపారు. ఒక దేశ భద్రతా వ్యవస్థ మరో దేశ భద్రతకు కూడా ఉపయోగపడేలా పనిచేయాలని సూచించారు. ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో అన్ని దేశాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని అమిత్ షా పేర్కొంటూ,
1: ఏక్ సదస్య దేశ్ కీ సురక్షా పూరే క్షేత్ర కీ సురక్షా కో మజబూత్ కర్తీ హై. ఇస్ మంత్ర కే సాథ్ భారత్ ఏక్ శాంతిపూర్ణ సురక్షిత్ ఔర్ సమృద్ధ బంగాల్ కీ ఖాడీ క్షేత్ర కే లియే సభీ సదస్య దేశో కే సాథ్ విశ్వాస్ సన్మాన్ ఔర్ సహయోగ్ బడానే తథా ఇస్ బైఠక్ కే ఠోస్ పరిణామ్ ప్రాప్త్ కర్నే కే లియే ప్రతిబద్ధ హై.
0: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శ్రామిక కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన తాను ప్రధానమంత్రి నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలిలో పనిచేసే అవకాశం లభించడం తన జీవితంలో అత్యంత గొప్ప గౌరవమని మురుగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయికి తిరిగి వెళ్లి పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ 2029 లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాస్త్రీయ సంస్థలు, సాయుధ దళాల మధ్య సన్నిహిత సహకారం జాతీయ భద్రతకు కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 66వ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సు అధ్యాపకులు, శిక్షణార్థులతో సమావేశమైన సందర్భంగా రాష్టపతి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత, సాంకేతిక రంగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా సంక్లిష్టమైన కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆధునిక యుద్ద తంత్రాలు సంప్రదాయ రంగాలకే పరిమితం కాకుండా సైబర్ భద్రత, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ వంటి రంగాలకు విస్తరించాయని, ఈ నేపథ్యంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలకు ప్రాధాన్యం పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
2: 66th నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్స్. ఐ యామ్ హ్యాపీ టు అడ్రస్ దిస్ గెదరింగ్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్. ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు. ద సెక్యూరిటీ అండ్ టెక్నాలజికల్ ల్యాండ్స్కేప్స్ ఆర్ చేంజింగ్ రాపిడ్లీ, బ్రింగింగ్ న్యూ అండ్ కాంప్లెక్స్ ఛాలెంజెస్. దీస్ అడ్వాన్స్మెంట్స్ కాల్ ఫర్ గ్రేటర్ ప్రిపేర్నెస్, స్ట్రాటజిక్ foresight and the ability to adapt to changing circumstances. I extend my best wishes to each one of you for success in your future endeavors.
0: భారత్ 2027లో 7% జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనాను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ కుదుర్చుకున్న పలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు సరఫరా వ్యవస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా ఇంధన, ఆహార ధరలు పెరుగుతుండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తీవ్రతరం కావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తట్టుకునే సామర్థ్యం క్రమంగా బలహీనపడుతోందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా భారత్ వృద్ధిపై ఐఎంఎఫ్ సానుకూల అంచనా వ్యక్తం చేసింది. ఎంపిక చేసిన వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే పర్సన్ టు మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ వెల్లడించింది. పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని యూపీఐ సేవల స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. ఈ విధానం అమల్లోకి వచ్చే తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం విపక్షాలు, విద్యార్థి, పౌర సంఘాలు ఏకతాటిపై నిలబడి ఐక్య పోరాటం చేస్తున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన తన నివాసంలో ఇమ్డి కూటమి నాయకులకు, పౌర విద్యార్థి సంఘాల ప్రతినిధులు.

ఎన్నికలకు ఈరోజు తేనీటి విందు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ఓటు చోరీకి బాధ్యులైన వారిని కోర్టు ముందు నిలబెట్టడమే ప్రతిపక్షాల లక్ష్యమన్నారు. జంతర్ మంతర్ను డీనోటిఫై చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజలంతా తమతో ఉన్నారని, దేశ భవిష్యత్తు కోసమే తాము పోరాటం చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా యువత, ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన దేశవ్యాప్త సామాజిక మాధ్యమ ప్రచార కార్యక్రమం జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ ఈ రోజు ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, 55 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మై భారత్ వాలంటీర్లు, నేషనల్ క్యాడెట్ కోర్ క్యాడెట్లు, నియమిత క్లాస్ 1 అధికారులు ఈ ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సకాలంలో పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం, వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స పొందేలా చూడడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యాలు. అలాగే క్షయవ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షను తగ్గించడం, చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా పూర్తి చేసేలా ప్రోత్సహించడం ద్వారా ముఖ్యంగా బలహీన అణగారిన వర్గాలకు సహాయం అందించనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు, రాజ్యసభ సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేశారు. భారత్ 2027లో 7% జీడిపి వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షెడ్యూల్లో టైం చూసే 8:40 దాటి 40 సెకండ్లు. మనమైతే మన డ్యూయెట్లో కంటిన్యూ అయిపోతాం. మరి మీకోసం నెక్స్ట్ డ్యూయెట్ అయితే వచ్చేస్తుంది అందరి వాడు మూవీ నుండి అమ్మమ్మ నీ మీసం అనే పాట అయితే వస్తుంది. ఉదిత్ నారాయణ కల్పన పడిన ఈ పాటకు లిరిక్స్ సాహితి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి షెడ్యూల్లో టైం చేసే 9:03 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రావు, కింగ్ మధుతో మనమైతే ఎంటర్ అయిపోతున్నాము మధుర స్వరాల్లోకి. మధుర స్వరాలకి మనమైతే వెల్కమ్ చెప్పేస్తూ మరి మధుర స్వరాలలో మీకోసం ఆ మధుర స్వరాలను అందించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ప్రేమలోని మమతను, మనసుల మధ్య అనుబంధాన్ని ఎంతో అందంగా చెప్పే పాట ఇది. రెండు మనసులు ఒకటై జీవితాంతం తోడుగా నడవాలనే మధురమైన భావాన్ని

ఈ పాట మనకు గుర్తు చేస్తుంది. మరి పెళ్లి బంధంలోని ప్రేమను ఆప్యాయతను చక్కగా పలికే ఈ సాంగ్ మరి మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. సీతాకోకచిలుక మూవీ నుండి మాటే మంత్రం అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన ఈ పాటకు లిరిక్స్ వేటూరి. వింటూ స్టేడియం టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మనమున్నాము. ఆ మధుర స్వరాలను మీకు అందిస్తున్నాను నేను, మీ అజిరావు కింగ్ మధు. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, గుడిగంటల మూతలో మొదలయ్యే ఓ అందమైన ప్రేమ కథను, తుది చూపులో కలిగే మధురమైన అనుభూతులను మనసుకు హత్తుకునేలా చెప్పే పాట ఇది. మరి ప్రేమలోని ఆప్యాయతను, ఇద్దరి మనసుల కలయికను ఎంతో అందంగా ఆవిష్కరించే ఈ పాట మనమైతే వినేద్దాం. నిన్నే ప్రేమిస్తాము మూవీ నుండి గుడి గంటలు మోగిన వేళ అనే పాట అయితే వస్తుంది. రాజేష్ చిత్రపడిన ఈ పాటకు లిరిక్స్ గంటాడి కృష్ణ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము మధుర స్వరాలలో.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వెల్కమ్ బ్యాక్ టు మధురస్వరాలు. మరి మధురస్వరాలలో మనమున్నాము. మధురస్వరాలలో మరి ఆపాతమైన మధురాలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ మధురస్వరాలు ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. ప్రేమించిన వారి జ్ఞాపకాలు మనసులో నిండిపోయినప్పుడు ప్రతి గాలి స్పర్శలోనూ, ప్రతి పూల పరిమళంలోనూ వారి రూపమే కనిపిస్తుంది. మరి ప్రేమలోని తీపిని, విరహంలోని బాధను ఎంతో మధురంగా పలికించే అద్భుతమైన గీతం మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. మరి ఆ ప్రేమ భావాలను మనసారా వినేద్దాం. రోజా మూవీ నుండి నా చెల్లి రోజావే అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన ఈ పాటకు లిరిక్స్ రాజశ్రీ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

మధుర స్వరాలలో మనమున్నాము. మరి నెక్స్ట్ తర్వాత వచ్చే పాట ప్రేమను మాటల్లో చెప్పలేకపోయినా మనసులోని ప్రతి భావాన్ని పలికించే అద్భుతమైన గీతం ఇది. మరి ప్రియమైన వ్యక్తి మన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు కలిగే ఆనందాన్ని, అనుబంధాన్ని, విరహాన్ని ఎంతో అందంగా ఈ పాటలో మనమైతే వినొచ్చు. మరి ప్రేమలోని మధురమైన భావాలను వినేద్దామా? జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ నుండి మీకోసం సాంగ్ అయితే వస్తుంది ప్రీతమ అనే పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మెజ్జానికి పడిన ఈ పాటకు లిరిక్స్ వేటూరి. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి 101.3 FM.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మరి తర్వాత వచ్చే పాట గురించి ఎదురు చూస్తున్నారు కదా. ప్రేమ అంటే ఒకరి మనసులో మరొకరు చోటు సంపాదించుకోవడం, జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇవ్వడం. మరి అలాంటి ప్రేమలోని మధురమైన అనుబంధాన్ని, మనసులోని భావాలను ఎంతో అందంగా పలికించే పాట ఇది. మరి ప్రేమ స్వరాలతో మనసును మైమర్పించే సాంగ్ మరి మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. దళపతి మూవీ నుండి సుందరి నువ్వే నంట అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాటకు లిరిక్స్ రాజశ్రీ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మీకోసం తర్వాత వచ్చే పాట స్నేహంలో చిలిపితనం, అనుబంధంలో మాధుర్యం. మరి మనసులో ఎన్నో అల్లరి కోరికలు, ఇవన్నీ కలిస్తే ఈ పాట ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మరి స్నేహితుల మధ్య ఉండే సరదాను, ప్రేమతో కూడిన ఆప్యాయతను అందంగా పలికించే ఈ మధురమైన గీతాన్ని మనమైతే వినేద్దాం. సఖీ మూవీ నుండి స్నేహితుడు అనే పాట అయితే వస్తుంది. శ్రీనివాసు సాధన సర్గం పడిన ఈ పాటకు లిరిక్స్ వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మనమున్నాము. మనసులో తొలిసారి ప్రేమను చిగురించినప్పుడు కలిగే చిన్న చిన్న అలజడులు, సిగ్గు, సందేహాలు ఈ పాటలో ఎంతో అందంగా కనిపిస్తాయి.

0: FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 10:01 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి ఆపాత మధురాల గీతాల మాలిక వినిపించి రాగలేలోకి మనమైతే ఎంటర్ అయిపోదామా? వినిపించి రాగలేలో ఆపాత మధురాలు మరి మీకోసం రెడీగా ఉన్నాయి. అక్బర్ సలీం అనార్కలి చిత్రం నుండి పాట అయితే వస్తుంది, కలుసుకున్న గుబ్లాయి అనే పాట అయితే వస్తుంది. మొహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన ఈ పాటకు రచన సి నారాయణ రెడ్డి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వినిపించిన నిరాగలిలో మనమున్నాము. ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏజెంట్ గోపి చిత్రం నుండి పాడేది ఉన్నారు పి సుశీల పడిన. ఈ పాటకు సంగీతం సత్యం, రచన దాశరథి. వినిపించిన నిరాగలిలో మరి తర్వాత వచ్చే పాట అమర ప్రేమ చిత్రం నుండి పాలమొబ్బుల అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన. ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వినిపించిన రాగలిలో మనమున్నాము ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతులేని వింత కథ చిత్రం నుండి పాటైతే విన్నారు. పూర్ణచంద్రరావు, విమలా ప్రభాకర్ పాడిన ఈ పాటకు రచన సి నారాయణ రెడ్డి. మరి వినిపించిన రాగలిలో ఆపాత మధురాలలో మరి నెక్స్ట్ వచ్చే పాట బొమ్మరిల్లు చిత్రం నుండి ఏ పిల్ల అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వు ఎక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వినిపించని రాగాలిలో మనమున్నాము. ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి వినిపించని రాగాలిలో తర్వాత వచ్చే పాట దొంగల దోపిడీ చిత్రం నుండి తందాన అందమ అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వి రామకృష్ణ, పి సుశీల పాడిన ఈ పాటకు రచన దాశరథి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: కొండైన బండైన పిండై పోవాలి చూపిస్తా చూడు దెబ్బా
1: ఓయబ్బా.
0: కర్రైన కత్తైన చేత పట్టానంటే గుర్తొస్తాడే వాడియబ్బా
1: ఓయబ్బా.
2: తాడికే వాడొకడు తలదన్నే వాడొకడు ఆడి కంటే కనుడు ఆ సంతం వల్ల.

వినిపించని రాగాలలో మనమున్నాము. ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి డ్రైవర్ రాముడు చిత్రం నుండి సాంగ్ అయితే వినేశారు. మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన వేటూరి. వినిపించని రాగాలలో మరి తర్వాత వచ్చే పాట కాలాంతకులు చిత్రం నుండి, పి సుశీల పాడిన ఈ పాటకు రచన సి నారాయణ రెడ్డి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: బుక్కల పిల్ల.
1: వినిపించని రాగాలలో మనమున్నాము ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మా ఇంటి వెలుగు చిత్రం నుండి పాటైతే విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటకు రచన దాశరథి. వినిపించని రాగాలలో మరి తర్వాత వచ్చే పాట నీతి నిజాయితీ చిత్రం నుండి బాబుల్లగా అనే పాటైతే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు రచన శ్రీశ్రీ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

అద్భుతమైనది బస్తీ, అక్కడ అవకాశాలే జాస్తి. అది చెప్పడానికే నే వస్తీ, ఇంకా ఎందుకు నీకు సుస్తి? అందుకే అబ్బాయిలు నా మాట విని

0: తెలిసిన చోటే మోసం చెయ్యి, నమ్మిన చోటే నాశం చెయ్యి.
1: ఒక్కొక్క నాడొక వేషం వేయి, వెనక వెనకనే పోతుంది.
0: అందుకే అబ్బాయిలు నా మాట విని

తెలుసా నలుగురు అనుకుంటే అదే బెస్ట్. ముక్కుకు సూటిగా వెళ్లకు బ్రదరా, గోడ తగులురా, కుక్కుమగులురా. అందుకే అబ్బాయిలు అమ్మాయిలు కూడా

0: following his unprecedented accomplishments at the 2025 World Speed Skating Championships. And with that, we end this news bulletin.
1: స్టూడియోలో సమయం 11:10. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. గుడ్ నైట్. శుభరాత్రి. జై హింద్.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాల కార్యక్రమంలో శివలీలలు తంబుర కథ వింటారు. నిర్వహణ శ్రీమతి వై తిరుపతమ్మ బృందం.

లేవు, కడుపులో పేగులు లేవు, గంట శంకు చేత పట్టుకొని 32 జోళ్ళు సంకగేసుకొని ఆ శంకరుడు నందివాహనం ఎక్కి ఆకాశ మార్గాన వెళ్ళుతున్నాడు. చిన్న చిన్న మేఘాలు దాటను

భిక్షానికి వచ్చాడు. భిక్షాన్ని దేహి అన్నాడు శంకరుడు. ఆ మాట విన్న గంగాదేవి, ఏమయ్యా జంగమయ్యా, ఇంట్లో ఎవరు లేరు జంగము, మేడలో ఎవరు లేరు, ఇదిగో వెళ్ళిపోమనగా ఆ మాట విన్న శంకరుడు, ఇంట్లో ఎవరు లేరంట, నేనొక మంచి సమయం గంగని పెళ్ళాడుతానని వచ్చాను. మానంది వెళ్ళే లింగాన్ని వచ్చారు, ఎర్రటి వెన్నెల్లో పడి వచ్చారు. వృక్షమంటే లేదన్నావు, కాస్త నీ చేతుకున్న మంచినీళ్ళు తాగుతా అన్నాడు శంకరుడు.

పెళ్లివాడాలంటే ఇలాగే తీసుకెళ్లిపోతే దొంగమ్మ శంకరుడు దొంగచాటుగా మా చెల్లెల్ని తీసుకెళ్లారంటారు మీ అన్నదమ్ములు. అలాగ కాదు, ఇప్పుడు దేవతలు అందరం అనుకుడు వివాహం వాడి నిన్ను తీసుకెళ్తాను.

పోయాక అన్న బామడుతోలు అన్నదమ్ములు గంగా భవానికి సారు పెట్టారట. చిన్న చిన్న చేపలు పెద్ద పెద్ద చేపలు ఎన్నో పెట్టారంట గంపలు గంపలు. శంకరుడు చూశాడు, అమ్మో ఇవన్నీ కైలాసం పట్టుకెళ్తే పార్వతీ ఊరుకుంటుందా? అయ్యో తైభమా, ఇవన్నీ తీసుకెళ్ళరాదు, గంగని తీసుకెళ్తామే కష్టం. నువ్వు చూసావా ఇవన్నీ నేను ఎక్కడ తీసుకెళ్ళాలి? ఏమయ్యా బామర్దుల్లారా, ఎప్పుడన్నా మీ చెల్లెలు నేను చోటాకు వస్తాను చుట్టం చూపుగా, అప్పుడు సారి పెడుతురు గాని, ఇప్పుడు మాకు అక్కర్లేదు, ఈ గంగని తీసుకెళ్ళటమే కష్టము అని బావక్క శంకరుడు. ఈ గంగని ఎక్కడ ఉంచాలి? చెంతులో పెట్టిన, జోళ్ళలో పెట్టిన, గంటలో పెట్టిన గౌరీదేవి చూస్తుందని.

ఉన్నాడట, అంతలో ఉన్నాడమ్మా నార్దామని. ఎలాంటి వాడమ్మా, ఇక్కడ చూస్తే అక్కడికి వెళ్ళి చిచ్చు పెడతాడు. అంతటి వాడు నార్దామని. నువ్వు నార్దామని అనుకోడు, తేపులు తేవుతూ పార్వతీదేవి వద్దకు వచ్చాడు. అమ్మా పార్వతీదేవి, అబ్బాబ్బా పిండి వంటలమ్మా, దద్దోజనం పులిహారం, అయ్యబ్బబ్బా ఏం కమ్మగా ఉన్నాయమ్మా, ఇదో చూసావా చక్కెర పొంగళ్ళు ఎంత బాగున్నాయమ్మా. అదేమిటి నార్దమ్ముని, ఎక్కడ భోంచేసి వచ్చావు, ఏమిటమ్మా గౌరీదేవి, ఆకాశం ఎత్తుగా పందిరేశావు, భూదేవి ఎత్తుగా పీట వేసి చక్కగా కోడి దేవతలతోటి చక్కగా వివాహం అయితుంటే నీకు తెలవదమ్మా, ఎవరి వివాహం అయ్యా నార్దమ్ముని. ఆ మాట అంటున్నావేంటమ్మా, ఎవరి వివాహం కాదు, మరి శంకరుడు ఉన్నాడే గంగర పెళ్ళాడాడు, కోడి దేవతలో దేవించే గంగర పెళ్లి చేశారు శంకరుడికి. అక్కడేనమ్మా భోంచేసి వస్తున్నాను తృప్తిగా. ఏంటి శంకరుడు వివాహం ఆడా పెళ్ళాడా, నా మీద పందెం కట్టాడు గంగని పెళ్ళాడుతానని అన్నట్ట గంగని పెళ్ళాడి వస్తున్నాడా. అయితే ఏడేడు తలుపులు, ఏడు మేడల తలుపులన్నీ వేసి తలుపు కూడా తీయనని. నా గౌరీదేవి తలుపులన్నీ వేసి ఆ ఒక్క మేడలో ఉండిపోయింది, ఎప్పుడు ఉండిపోయిందో వారి కథ లాగుండని. ఇక్కడ శంకరుడు గంగని తీసుకొని

భర్త ఈ 3 రోజులైంది కనపడక, ఇదిగో పాప ఏ ఊరు భిక్షాటనకి వెళ్ళాడో, ఎండల్లో పడేస్తాడు, తలుపు తెద్దాం, కాస్త మంచినీళ్ళు ఇద్దాం, భోజనం పట్టిద్దాం, ఏమన్నా ఉందా నీకు? ఇదిగో చూసావా తలుపు తీయమన్నాడు. మామా చక్కగా బక్క తలుపు తీయమనగా ఆ గౌరీదేవి తలుపులు తీసింది, శంకరుడు చుట్టూ తిరిగింది, యగాదిగా శంకరుడు వంక చూసింది. ఏంటి గౌరీ అలా చూస్తున్న పార్వతి? ఏమిలే శంకరా, గంగని పెళ్ళాడావంట, ముక్కోడి దేవతలు పెళ్లి చేశారంట. ఇదిగో గంగని ఎక్కడుంచావు? గంటలో శంకులో దాసేమేమో చూస్తున్నాను. అదేంటి బామా, నువ్వుండంగా నాకెవరన్నా గోవాళ్ళకు పిల్ల నాకు ఇస్తారా? ఎవరన్నా నాకు 2 పెళ్లి చేస్తారా? లేదు బామ్మ, నేను గంగని పెళ్ళాడలేదు. లేదు శంకరా, నువ్వు పెళ్ళాడావు నాకు తెలుసు. ఇదిగో ఎవరు చెప్పారు? అర్థము నేను చెప్పింది కాదు, నాదా నాకు తెలుసు నువ్వు పెళ్ళాడావు గంగని.

పెళ్ళాడలేదంటున్నాడు శంకరుడు. ఆ మాట విన్నది ఎవరు? జట్టల్లో గంగాది. అదేంటమ్మా, శంకరుడు నన్ను పెళ్ళాడాడు లేదని అబద్ధం చెప్తున్నాడు. గౌరీ అయితే పెళ్ళాడామంటుంది. ఇవాళ దాగుంటా, రేపు దాగుంటా, ఎల్లుండి ఇలాగే దాగి ఉంటానా? ఎప్పటికైనా నేను బయటికి రావలసిందే. మా అక్క అందంగా ఉందో, నేను అందంగా ఉన్నాను, నేను ఇప్పుడే చూస్తానని ఆ ఒక్క గంగాదేవి, ఆ శివుడి జటలు వచ్చి గౌరీదేవి

శివుడు రెండో పాదం కడిగి గళ్ళెక్కి ఆ శివుడు శిరస్సు ఎక్కగా ఎక్కేటప్పుడు చూసింది ఎవరు గౌరీదేవి అయ్యయ్యో

చెప్పమనగా అప్పుడు గంగాదేవి ఇద్దరు మధ్యలో దూకి, అక్కయ్య నేనే గంగని, శంకరుణ్ణి పెళ్లి వాడాను. ఆ మాట విన్నా శంకరుడు, అయిపోయిందమ్మా ఇద్దరు మధ్యలో నా పని అయిపోయింది, ఎందుకు వచ్చిందని చిన్నగా పక్కా తప్పుకున్నాడు. అప్పుడు

ఏకంటే చిన్నదాన్ని మూడు గుద్దుదానన్న అమ్మ సౌతల కయ్యం గొడవ చూసావా. అయితే గంగాదేవి అక్కయ్యా గౌరీదేవి శంకరుడు ఇష్టపడి నన్ను పెళ్లి వాడాడు నువ్వు కాదంటున్నావు బామా గౌరీదేవి. అయ్యయ్యో అయితే శంకరుడు చూశాడు అయితే ఏమన్నా బాధమండి సౌతులు ఇద్దరు మీతో నేను పోరు పడలేను కైలాసం వెళ్ళిపోతున్నాను. శంకరుడు కైలాసం వెళ్ళిపోయి తపస్సులో కూర్చున్నాడు. శంకరుడు కథ అలాగుండని ఇక్కడ సౌతులిద్దరు అక్కయ్య నన్ను తిట్టింది నేను చక్కగా ఒక్క చేపల్లో ఉండే గంగని సర్వ పాపాలు పవిత్రం చేసే గంగని నన్ను పట్టుకొని మా అక్కయ్య నన్ను అనరాని మాటలన్నది ఏనాటికైనా మా అక్కయ్య అవసరం నా చేతికి రాకుండా పోతుంది నేను చూడకుండా పోతానా. ఏనాటికైనా మా అక్కయ్య నేను లేని స్నానం ఎలా చేస్తుంది నేను లేని ఎలాగ ఉంటుందో నేను చూస్తానని అక్కయ్య కళ్ళతో గంగాదేవి కళ్ళ చూస్తుంది. ఇక్కడ గౌరీదేవి అమ్మాయితో నాకు గొడవ ఎందుకు నీళ్లు నాకెందుకు కావాలి ఆమెతో నాకు పని ఏమిటని ఏడు మేడల్లో ఉండిపోయింది గౌరీదేవి. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఉండిపోయారు అంతలో వచ్చిందమ్మా గౌరీదేవి స్నానం వచ్చిందట. ఇదిగో స్నానం రాగా ఆ గౌరీదేవి ఆయన కొడుక వినాయకుడా రాను ఆయన పెద్ద కుమారుడు ఇదిగో నేతిలో తలబునుముతాను పాలల్లో పైగడుగుతాను నాకేమి అమ్మాయి కాదేవి నీళ్ళు అక్కర్లేదు పాలకలేమక్కర్లేదు ఆమెతో నాకు పరేయలేదు ఆయన పాలగుండంలో పాలు పోయమంది.

ప్రార్థన చేసా ఆయన నిద్రపోయిందంట గౌరీదేవి. గౌరీదేవి ఎప్పుడు నిద్రపోయిందో, అయ్యయ్యో దైవం మా చూసింది గంగాదేవి, ఓహో మా అక్కయ్య నాతో పల్లేదని పాలల్లో పైగడిగింది, నేతిలో తలపులు వింది, పాల జిడ్డు పయ్యల్లా పట్టింది, నేతి జిడ్డునే తెల్ల పట్టింది. అమ్మా ఈ రోజు చిన్న చిన్న చీమలు అంటే ఇప్పుట్లు, అప్పట్లో కొరకాసం అంటే కొరిమి చీమలు ఉన్నాయి. ఇదిగో చక్కగా ముచ్చమంతా పిల్ల తీసింది, భూమి మీద పిల్ల తీయగా కొరిమి చీమలు బారు వచ్చిందట. అమ్మాయి వాళ్ళు మీకు ఆహారం ఎక్కడనుకున్నావు, మా అక్కగారింటి కాడ గౌరీదేవి ఇంట్లో మీకు ఆహారం ఉంది వెళ్ళమన్నా.

పడి నాయనా, ఈ జిడ్డంతా వదిలిపోతుంది. అదేంటమ్మా పార్వతీదేవి, అమ్మ పిన తల్లి ఉందిగా గంగ, అమ్మ అమ్మ పిన్ని దగ్గరికి వెళ్ళవే లీడిస్తుంది. అయ్యో ఊరుకోరా నాయన, ఆ గంగ నీళ్లు నాకు అక్కర్లేదు, ఆ గంగతోడే నాకు పని లేదు. అయితే ఎలాగమ్మ అమ్మ కొడుక, మన ఊళ్ళో నూతులున్నాయి నాయన, నూతుల్లో నీళ్లుంటాయి, తోడుకురా. నూతులు కాల చూసావా, ఎక్కడ చూసినా నీళ్లు లేవు. ఎందుకు లేవంటే గంగాదేవి ఆలోచించింది.

బావిల్లో నీళ్ళు మైమ చేసి రూతుల నీళ్లు లేవు, చెరువులు లేవు, వాగులు లేవు, కుంటలు ఎక్కడ చూసా చుక్క మంచి నీళ్ళు లేవు. అయ్యయ్యో దైవమా, ఏ గౌరమ్మ పుణ్యాన ఊళ్ళో జనాలు కూడా నీళ్లు లేక అల్లాడిపోతున్నా. వర్షం కొరచకుండా వాన దేవుడికి శంకలు వేసింది ఆ గంగా భోవారి. ఇప్పుడు ఎలాగ స్నానం చేస్తున్న మా అక్క నేను చూస్తా, ఎప్పుడు వెయ్యి కళ్ళతో చూస్తుందో. ఇక్కడ పార్వదేవి నాయన కుమారుడు వినాయకుడా, రుద్ర నీళ్ళు తోడుకరా. రూతుల దగ్గరికి వెళ్తే ఎక్కడ ఒక్క నీళ్ళు లేవు నాయన. కుంటల చెరువులు కృష్ణా తుంగభద్ర కావేరుంది, వెళ్ళిరా బాబు. ఆవిడేసుకొని వెళ్ళాడా, ఎక్కడ చూసినా నీళ్ళు లేవు. అదేమిటమ్మా, ఎక్కడ చూసినా ఒక చుక్క మంచి నీళ్ళు లేవమ్మా. ఆయన ఆయన కాగుల్లో నీళ్ళు చూడు బాబు, కాగుల్లో నీళ్ళు లేవు, ఎక్కడ చూసినా లేవమ్మా. మమ్మల్ని ఎందుకమ్మా ఇంత బాధ పెడతావు, ఎండల్లో గాలిలో తేనమ్మా. అయ్యయ్యో నా వల్ల కాదమ్మా, అమ్మ పిండి నెలవే, పిండి నడుగమ్మా నీళ్ళుస్తుంది, బోళ్ళు నీళ్ళుస్తావు. గంగా బొమ్మ నీళ్ళు నాకు అక్కర్లేదు, నాకేమి పర్వాలేదు, అలాగే ఉంటానని గౌరీదేవి అలాగే కూర్చుందంటమ్మా. ఈ సీమలో దోమలు పీకేస్తుంటే ఆ బాధ పడలేక కుమారుడా వినాయకుడా, మీ మాట ప్రకారం కానీ పిన్ని నీళ్ళు అడుగుదాం. కానీ వెనకాల నేనుంటా ముందు నువ్వు ఉండి పిన్ని నీళ్ళు మా అమ్మకాన్ని నువ్వు అడుగు. నేను అడగను, అయితే రామ్మ నేనన్ను అడుగుతానని తల్లిని వెంట పెట్టుకొని ఆ కుమారుడు పిన్ని వద్దకు వెళ్ళి వచ్చాడు. అమ్మా గంగా భోవాలి,

దోమలతో ఈగలతో బాధపడుతున్నది పాలజిడ్డు పయ్యల్లా బట్టి ఉన్నది. చేతిలో తలబుల మెందే నా తల్లి బాధ నేను చూడలేనమ్మా. కాసిన్ని మంచి నీళ్ళివ్వమ్మా, కాసిన్ని నీళ్ళివ్వమ్మా, నా తల్లి శుద్ధి పడుతున్నది. బాబు వినాయక నువ్వు కుమారుడు వినాయన, చక్కగా భోజనం వడ్డించి నీకు చక్కగా ఎన్ని నీళ్లు స్నానం చేస్తావో చెయ్యి, కాగులు కాగులు తొర్లిస్తాను. కానీ నువ్వు చెప్పితే నేను నీళ్ళివ్వను. మీ అమ్మ వచ్చి నన్ను అడిగితే తప్పకుండా నీళ్ళిస్తాను. అమ్మా పిన్ని నీళ్ళివ్వదంటమ్మా, నువ్వు వెళ్ళవే అడగవే అమ్మా, పిన్ని నీళ్ళు. ఓహో అలాగ నా నాయన.

0: ఇస్తావు, అదేమిటమ్మా నీకు మేడలు ఇస్తాం, మిద్దులు ఇస్తాను, ఆ ఏడు వారం నగలు నీకే
1: ఇస్తాను,
0: నాకు నగలు మిద్దులు మేడలు నాకు ఉన్నాయక్క, నాకు అక్కర్లేదు, మరి ఏం కావాలి కోరుకో అమ్మా, కోరింది ఇస్తావా, ఇస్తానన్నది. అక్కయ్యా నీ భర్త శంకరుడు ఉన్నాడు, నీ భర్తనిచ్చి నాకు పెళ్లి చేయి, ఊరుకో అమ్మా, నగలంటే ఏమైనా డబ్బులంటే అప్పిస్తారు గాని ఎక్కడన్నా భర్తని అప్పిస్తారా, భర్తని ఇస్తారా, నేను ఇవ్వను అన్నది. అయితే అక్కయ్య ఇంక నువ్వంతే, నేనింతే, నేను వీడివ్వను అన్నది. అమ్మ అమ్మ ఏంటమ్మా నువ్వు బలేదానివమ్మా, పాపం నాన్న అడుగుతుంది, ఇవ్వమమ్మా పిన్నికి, నీళ్ళిచ్చాక తర్వాత ఇవ్వనను. అయితే అలాగే కొడుకు అని అమ్మా చెల్లెలా